ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు మాసం 5వ తేదీ బుధవారం. సమయం 5 గంటల 54 నిమిషాలు కావస్తోంది.

క్షేత్ర దర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఈరోజు క్షేత్ర దర్శినిలో మనం కురవి వీరభద్ర స్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ స్వామివారిని వీరభద్రుడిగా భక్తులందరూ కొలుస్తారు. వీరన్నా అని శరణు కోరితే కోరికలు నెరవేరుతాయని, గండాలు తొలుగుతాయని,

భూత పిశాచాలు వదులుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ పూజలు, భక్తులు మొక్కులు చెల్లించటం, వాటిని నెరవేర్చేందుకు చేసే పూజలు వైవిధ్యంగా ఉంటాయి. ప్రతి ఏటా శివరాత్రి నుంచి మొదలుకొని 3 నెలల పాటు ఈ జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఇక్కడ శైవాగమం ప్రకారం వీరభద్రస్వామి ఆలయంలో పూజలు జరుగుతాయి. మరి సాంప్రదాయంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. ప్రతి సోమవారం

క్షేత్ర దర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం కురవి వీరభద్ర స్వామి దేవాలయ క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి శివాలయంలో స్వామివారికి నైవేద్యం పండ్లు పెడతారు, కానీ ఇక్కడ పెరుగు అన్నం కలిపి శివలింగానికి అలంకరణ చేస్తారు. ఇలా చేస్తే వీరభద్రుని కొలిచే భక్తులకు బాగా పంటలు పండుతాయని, అన్నం లోటు లేకుండా చూస్తాడు అని నమ్మకం. కరువు కాటకాలు వచ్చిన సందర్భాల్లో కూడా కురవి వీరభద్రుని భక్తులు ఏనాడు ఇబ్బంది పడలేదని, అంతా వీరన్న మహిమని భక్తులు అనుకుంటారు. మరి ఇక్కడ అమ్మవారు భద్రకాళి కోరిన కోర్కెలు తీర్చడంలో వీరభద్ర స్వామికి ఉపవాసాలు నియమాలతో పూజలు నిర్వహించిన భక్తులు స్వామివారి పూజ అయిపోగానే పక్కనే ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారికి బోనాలను సమర్పించుకొని నైవేద్యం పెడతారు. అలాగే ఇక్కడ కోళ్లను యాటలను బలి ఇచ్చి స్వామివారికి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. కురవి వీరభద్ర స్వామి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇక్కడ స్వామివారికి కోరమీసం సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మరి కోరమీసం ఎందుకు సమర్పిస్తారు అంటే అధికారం కలుగుతోందని, ఇంకా ఉద్యోగం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళేందుకు కావచ్చు, ఏదైనా పని ప్రయత్నం ఆరంభించే ముందు స్వామివారికి మొక్కుగా కోరమీసం సమర్పిస్తానని మొక్కుకుంటారట. కోరికలు తీరగానే బంగారం లేదా వెండితో కోరమీసాల ఆకృతి తయారు చేసి స్వామివారికి అలంకరిస్తారు. అలా సమర్పించడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో అవి నెరవేరుతాయి అని ప్రగాఢ విశ్వాసం. వెంటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్రదర్శినిలో మనం కురవి వీరభద్ర స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. మరి ఈ ఆలయాన్ని వేంగి చాళుక్య రాజవంశానికి చెందిన సుప్రసిద్ధ పాలకుడు భీమరాజు నిర్మించారని, ఇంకా కాకతీయ పాలకుడు బేతరాజు చేత పునరుద్ధరింపబడిందని భక్తులు నమ్ముతారు. మరి ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఎన్నో ఆలయాల గురించి ఎలా అయితే చరిత్రలో ఉందో, అలాగే పురాణ ప్రకారంగా కూడా ఆలయము వేంగి చరిత అనే ఒక పుస్తకంలో ఉంది. అలాగే ఇక్కడ స్వామివారు 10 చేతులతో వీరభద్ర స్వామి భయంకరంగా కనపడుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు. అతి భయంకరమైన స్వామివారి రూపాన్ని దర్శించిన వారికి భయం అనే చెంత ఉండదు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మహాశివరాత్రి ఉత్సవాల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతాయి. వింటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ವೆರಿ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೈದರಾಬಾದ್. సెవెన్ సిక్స్ స్టూడియో క్లాక్లో టైం. అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. మరి వెడ్నెస్డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం వెదర్ కూడా అంటే వర్షాకాల సూచనతోటి వర్షాకాలంలో కొంచెం అంటే క్లౌడీగా ఉండి వెదర్ అస్సలు యమసుప్పబ్గా ఉంది. బయట తిరగాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం బద్ధకం బాస్ మనల్ని అంటుకొని ఏం చేయాలన్నా కొంచెం నిరసంగా కొంచెం అలసటగా కొంచెం బద్ధకంగా మనల్ని ఉంచొచ్చుగాక. కానీ పనులు చేయకపోతే ఎట్లా చెప్పండి. ఏది ఏమైనా కూడా డేకి హ్యాపీగా వెల్కమ్ చెప్పేసేయండి. మీ పనులన్నీ హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది రెయిన్బో కుటుంబం. వింటనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలని

0: ఎస్పి చరణ్ సుమంగలి ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన దేవిశ్రీ సంగీత సారథ్యంలోని వర్షం సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.
1: హే దేర్, డు యూ అగ్రీ విత్ మీ దట్ సమ్ ఎమోషన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, దే కెన్ ఓన్లీ బి టేస్టెడ్ విత్ అ పించ్ ఆఫ్ హిస్టరీ, అ స్పూన్ఫుల్ ఆఫ్ కల్చర్ అండ్ విత్ అ హోల్ లాట్ ఆఫ్ ఫ్లేవర్? ఎవ్రీ డిష్ హ్యాస్ అ టేల్ టు టెల్ of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

101.9. హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీనబాంధవతో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేస్తే రోజంతా యాక్టివ్గా ఉంటాం. అలాంటి హెల్దీ ఫుడ్స్ అసలు ఏముంటాయి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్. దీనివల్ల కడుపు నిండుగా ఉండి విటమిన్స్ ఖనిజాలు ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్ తినడం మనందరికీ మంచిది. అలాంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అసలు, అసలు ఏం జరుగుతుంది అంటే గ్రెయిన్స్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు హోల్ గ్రెయిన్స్ తినొచ్చంట. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి బార్లీ గోధుమల వంటి వాటిని తీసుకోవడం వల్ల ఇందులో ప్రోటీన్స్ పీచు పదార్థాలు ఎక్కువగా క్యాలరీలు మనకు తీసుకొస్తాయి. వీటిలో ఫ్యాట్స్ మిల్క్స్తో కలిసి వీటిని తీసుకుంటే గనక మనలో ఉండే ఫ్యాట్ తగ్గే అవకాశం ఉందట. మరి మనం ప్రతిరోజు ఓట్స్ తీసుకున్నా కూడా మంచిది. ఓట్స్లో తక్కువ క్యాలరీలు తక్కువ కార్బ్స్ ఉంటాయి కాబట్టి ఓట్స్ని సోయా మిల్క్లో ఫ్యాట్ మిల్క్తో కలిపి ప్రిపేర్ చేస్తే ప్రోటీన్ అందుతుంది. దీనివల్ల బరువు తగ్గడం చాలా మంచిది. మనలో మెటబాలిజం పెంచడానికి ఇందులో దాగినటువంటి వాల్నట్ కొంత మనకి కలుపుకొని తాగితే అది చాలా హెల్తీ అంట. ఇంకా మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మార్నింగ్ ప్రోటీన్ తీసుకోవడం మనందరికీ చాలా అవసరం. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ యాడ్ చేసుకోవడం ఇంకా మంచిది. గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుడ్డు లోపల తెల్ల సొనలో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయట. మరి దీనిని బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ కోసం ఉల్లిపాయ, ఇతర కూరగాయలని కూడా యాడ్ చేస్తే బ్యాలెన్స్డ్గా బ్రేక్ఫాస్ట్ అవుతుంది. దీంతో ఆకలి కంట్రోల్ అవుతుంది, ఎక్కువ క్యాలరీలు తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది నిపుణుల మాట. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు ఆర్జే దీన బాంధవతో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. హెల్దీ మార్నింగ్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఏం చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. త్వరగా బరువు తగ్గాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం చాలా మంచిదంట. దీనివల్ల జీవక్రియ మెరుగుపడుతుంది, ఇంకా కొలెస్ట్రాల్ ఈజీగా కరుగుతుంది. గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగడం ఇంకా చాలా మంచిది. దీంతోపాటు పొటాషియం, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, పుష్పల ఉండేటువంటి అరటి పండును కూడా తీసుకుంటే చాలా మంచిదంట. సో మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని తయారు చేసుకోవాలంటే ప్రతినిత్యం మనం తీసుకునే ఆహారం, మితాహారం, మంచి ఆరోగ్యం, అది కూడా మనం ఎక్కడ ఎలా తీసుకుంటే బెటర్ అనే ఆలోచన లేకుండా ఏది పడితే అది తినేదానికన్నా క్రమబద్ధంగా మనం తీసుకున్నట్టయితే చాలా బెటర్. ఏమంటారు, వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం ఒక అప్లికేషన్ను నింపలేరని అనడం బాధాకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రివర్స్ పంపింగ్ విధానంలో శ్రీరాంసాగర్ వరద కాల్వను పునరుజ్జీవింపజేసి కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తెలిపారు. పొలాల్లో ప్రవహిస్తున్న ఈ నీటిని చూస్తున్న రైతన్నలకు అసలు నిజాలు స్పష్టంగా తెలుసని ఆయనన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే గ్రామసభల్లో ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను గట్టిగా చదివి వినిపించాలని సీఈఓ సుదర్శన్ రెడ్డికి పీసీసీ విజ్ఞప్తి చేసింది. జార్ఖండ్లో ఇలానే చేస్తున్నారని రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా ఆదేశాలివ్వాలని కోరింది. నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 ప్రకారం పెట్టుబడుల అనుకూలతల్లో తెలంగాణ 47.3 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచిందని, గుజరాత్ ప్రథమ స్థానం దక్కించుకుందని నివేదిక వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ దేశానికే ఆదర్శవంతమైన విద్యా సంస్థగా ఎదగాలని డీజీపీ సివి ఆనంద్ ఆకాంక్షించారు. మంచి రేవుల్లో నిర్మాణంలో ఉన్న పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా యాత్రను 10 నుంచి 15 వరకు ఘనంగా నిర్వహించబోతున్నామని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు, తిరంగా అభియాన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. రాకెట్ హై పెర్ఫార్మెన్స్ డిఫెన్స్ అప్లికేషన్ల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక సరికొత్త పదార్థాన్ని కనుగొన్నారు. హైడ్రాసీన్ పేరిట తయారు చేసిన ఈ స్వదేశీ ఆవిష్కరణకు తాజాగా పేటెంట్ మంజూరైనట్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా బీమా కంపెనీలు కాంప్రహెన్సివ్ ప్యాకేజీ పాలసీ కింద పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహన ప్రమాదాల పరిహారానికి సంబంధించిన విషయాల్లో కోర్టులు హైపర్ టెక్నికల్ అప్రోచ్ అనుసరించకూడదని నిర్దేశించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన

ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఇంట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీనబాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక్కసారి హైదరాబాద్ ఈవెంట్స్ ప్రత్యేకంగా రవీంద్ర భారతిలో తెలుసుకుంటే, తారావళి పుస్తక ఆవిష్కార మహోత్సవం జరుగుతోంది. శ్రీమాన్ ఆచార్య అప్పా జోష్యుల సత్యనారాయణ గారి రచింపబడినటువంటి 7 తారావళులపై శ్రీమతి ధూళిపాల అరుణ గారు రచించినటువంటి సమీక్ష పుస్తకం ఇవాళ రిలీజ్ అవుతోంది. ఎవరైనా పుస్తక ప్రేమికులు ఉంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వచ్చు. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏ చోటైన
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

FM Rainbow 101.9. ఎయిట్ థర్టీ సెవెన్ స్టూడియో క్లాక్లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జదీన బాంధవతో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ ఒకసారి ఈవెంట్స్ ఏమున్నాయి అని తెలుసుకుంటే, బీసీసీకేఎఫ్ హైదరాబాద్ మాధాపూర్లో స్టాండప్ కామెడీ ఉంది. ఎవరైనా హాస్యప్రియలో ఉండి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. మరి ఇంకా టైం కూడా ఉండాలి. టైం ఉంటే కనుక ఖచ్చితంగా 8:30 PM ఆ షో ఉంది. ఎవరైనా వెళ్ళచ్చు. వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

8:43 స్టూడియో క్లాక్ లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీనబాంధవతో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. వర్షాలు బాగా పడుతున్నాయి. బయట తిరగడం అవసరం అనవసరం? ఉద్యోగం కంపల్సరీ కాదనలేము. అవసరం లేకుండా కూడా వర్షంలో తడుస్తాము, బయట తిరుగుతాము, ఎంజాయ్ చేద్దాము. ఈ వర్షంలో నాకు ఐస్ క్రీమ్ ఇష్టం, ఈ వర్షంలో నాకు బయట తిరగడం ఇష్టం, నేను అక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, ఇలాంటివన్నీ బయట పెట్టుకోవద్దు ఇప్పుడు. ఎందుకంటే ఇది వైరల్ ఫీవర్స్ వచ్చే కాలం కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం, హెల్త్ కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏమంటారు? వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. 13వ బ్రిక్స్ విద్యా మంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. పెట్టుబడుల అనుకూలతల్లో తెలంగాణ 47.3 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 నివేదిక తెలిపింది. ప్రథమ స్థానం గుజరాత్కు దక్కించుకుందని నివేదిక వెల్లడించింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే గ్రామసభల్లో ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను గట్టిగా చదివి వినిపించాలని సీఈఓ సుదర్శన్ రెడ్డికి పీసీసీ విజ్ఞప్తి చేసింది. జార్ఖండ్లో ఇలానే చేస్తున్నారని, రాష్ట్రంలోనూ అమలు చేసే విధంగా ఆదేశాలివ్వాలని కోరింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా బీమా కంపెనీలు కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ పాలసీ కింద పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహన ప్రమాదాల పరిహారానికి సంబంధించిన విషయాల్లో కోర్టులు హైపర్ టెక్నికల్ అప్రోచ్ అనుసరించకూడదని నిర్దేశించింది. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈ నెల 17 నుండి 23 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ మహిళల సింగిల్స్ ఈవెంట్లో మాజీ ఛాంపియన్ పివి సింధు 9వ సీడ్గా బరిలోకి దిగనున్నారు. రాష్ట్రంలో రానున్న 2 రోజులు అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఏది మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.

9:15 స్టూడియో క్లాక్లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీని బాంధవ్తో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎన్ని ఎక్కువ భాషలు మనం నేర్చుకొని మాట్లాడగలిగితే అంత ఎక్కువ మంది స్నేహితుల్ని మనం సంపాదించుకోవచ్చు, అన్ని ఎక్కువ మందితో మనం కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. హౌ అంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ వచ్చిందనుకోండి, తమిళ్లో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా తమిళ్ వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా వాళ్లతో మనం స్నేహం పెంచుకొని వాళ్లతో మనం సాన్నిహిత్యంగా ఉండే అవకాశం, అండ్ అంతమంది ఆ రాష్ట్ర ప్రజలందరికీ మనం అర్థమయ్యే భాష నేర్చుకున్నాం కాబట్టి మనం వాళ్ళందరూ కూడా మనకు బంధువులతో స్నేహితులతో సమానం. అండ్ అట్లా ఎక్కువ ఎన్ని భాషలు నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి వీలైనంతగా ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల అది ఇంకా మన ఉండే ఐక్యూని కూడా పెంచుతుందంట. ట్రై చేస్తే బాగుంటుంది కదా, ఏమంటారు? వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: నైన్ 28 స్టూడియో క్లాక్లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు ఆర్జే దీని బాంధవతో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒకప్పుడు సినిమా పోస్టర్స్ అనగానే మనకి వీధి వీధిన థియేటర్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ థియేటర్ పోస్టర్స్ ఉంటాయి అనే ఒక స్పాట్ ఉండేది. బట్ సోషల్ మీడియా మాధ్యమాల పుణ్యవాణి మనకు ఎంత పోస్టర్స్ తగ్గిపోయాయి అంటే ఏదైనా కూడా సోషల్ మీడియాలోనే ఫస్ట్. సోషల్ మీడియాలో ప్రమోషన్ ఏం జరుగుతుందో దాన్ని బట్టే సినిమా. ఒకప్పటి సినిమా ఇప్పటికీ ఎంత మార్పు వచ్చింది అంటే ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఏదైనా ఒకటి పంపించాలి అన్నప్పుడు సోషల్ మాధ్యమాలు చేస్తున్న స్పీడ్ అంత ఇంత కాదు. నిజానికి ఒకప్పటి పోస్టర్ను చూస్తూ అలా మనం ట్రావెల్ చేస్తూ ఎన్నో విషయాలను మాట్లాడుకుంటూ ఆ సినిమా గురించి డిస్కషన్స్ జరిగేవి. కానీ ఇప్పుడు అన్నీ మన చేతుల్లోనే. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: శ్రీమణి రచన, దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో జస్ప్రీత్ ఆలపించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నారు.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: నైన్ 38 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. నేను ఆర్జే దీన బాంధవ. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆగస్టు మాసం చాలా హాలిడేస్ ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా ఈ నెలలో మనకి అంటే వరుసగా 3 రోజులు, వరుసగా 2 రోజులు హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి. ఏవైనా మంచి ప్లాన్స్ చేసుకోవచ్చు. అండ్ థింగ్ ఏంటంటే 2026 సంవత్సరంలో 8వ నెల మన మీదకి వచ్చేసింది. ఇంకా మనం రోజువారీ పనులని, మనం చేసుకునే ప్లాన్స్ని ఎట్లా, ఏంటి, ఎలాగా, వాటి మీద ఒక కార్యాచరణ అవసరం. అండ్ ఈ సంవత్సరం మనం వేసుకున్నటువంటి ప్లాన్స్ అన్నీ అయ్యాయా, వాటిలో ఎంతవరకు ముందుకెళ్తున్నాం, ఏం జరుగుతున్నాయి, ఏంటి, అసలు డీల్స్ అవుతున్నాయా లేవా చూసుకోవాలి. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ రచన, మికీ జే మేయర్ సంగీత సారథ్యంలోని ఛాంపియన్ సినిమా సాంగ్ విన్నారు. 9:52 స్టూడియో క్లాక్ లో టైం. మరి పర్ల్ వచ్చారు. హాయ్ పర్ల్, హౌ ఆర్ యు?
1: హలో, గుడ్ మార్నింగ్ దీనా.
0: గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. యా, హౌ ఇస్ ద డే?
1: డే ఇస్ గుడ్, లవ్లీ షో.
0: ఓకే,
1: అండ్ నౌ ఐల్ బి with you 10 a.m. onwards with Namaste Hello Adab.
0: Correct.
1: So
0: what
1: yes.
0: are the topics going on
1: today? We are going to have some interesting birthday mentions.
0: Uh-huh.
1: And we are going to talk about Varsha Ritu.
0: Mm-hmm.
1: And August mahine mein Hyderabad ke around kahan kahan ja sakte hai, iske bare mein bhi baat karenge.
0: Wow.
1: Because lovely rainy season and the kids want to go out, so the parents can plan something nice. Lots coming up,
0: topics,
1: great songs,
0: man. Really interesting topics.
1: Yeah,
0: adi mottaniki pearl vachesindi, manchi manchi interesting topics teeskon vachind anamata. So kaise chal raha bahar?
1: इट्स नाइस वेदर. अच्छा है ना?
0: अच्छा है ना, बहुत अच्छा है.
1: ठंडी ठंडी हवाएं है, अच्छा मौसम है, म्यूजिक सुनने का बेस्ट सीजन.
0: आपका ब्रेकफास्ट हो गई?
1: यस यस. व्हाट अबाउट यू दीना?
0: या आई हैव टू गो बिकॉज फ्रॉम 6 टू 10 वी हैव रश रश रश, राइट? सो బాద్ మే జాయింగే. చలో, థ్యాంక్ యూ. వింటనే ఉండండి, పాల్ కూడా రెడీగా వచ్చేసింది. మీకు 10 o'clock నుంచి తను ఇంకా ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని మిక్స్ చేసి మంచి మంచి సాంగ్స్ మీకోసం ప్లే చేస్తుంది. వింటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రెయిన్బో స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 9:54 అవుతుంది. మరి బై బై చెప్పేస్తున్నాడు దీని బాంధవ. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ లోక్భవన్లో బోనాల పండుగను నిన్న ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. 7437 పోలీస్ ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, పరీక్షా కేంద్రాల భద్రత, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. సీఎం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. కేంద్ర మంత్రులు భూపేందర్ సింగ్, సిఆర్ పాటిల్ను సీఎం కలవనున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణిని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని 15 పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిషోర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ జలసిరి కింద నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ సెర్ఫ్ అనుబంధ శాఖల సమన్వయంతో ప్రతి జిల్లాలో 50 ఎకో ఫార్మ్ పాండ్లను నిర్మించాలని సూచించారు. తనపై నేరపూరిత ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసిన దుష్ప్రచారాన్ని వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కృష్ణప్రసాద్ గరగ పృథ్వీ కృష్ణమూర్తి జంట శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కృష్ణప్రసాద్ ద్వయం 21-16, 21-18 థాయిలాండ్ జోడీ చాలోంపాన్ వార్పోల్పై విజయం సాధించింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలై.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే.
2: And every dish has a story waiting to be told.
1: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

0: ರೇನ್ಬೋ 101.9.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈరోజు కేంద్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. శ్రీరామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులపై పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రులతో

చర్చిస్తారు. బోయింగ్ 777F విమానాలతో తైపీ హైదరాబాద్ దుబాయ్లను అనుసంధానిస్తూ ఎమిరేట్స్ స్కై కార్గో సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 100 టన్నుల సరుకును తీసుకెళ్లగలిగే ఈ సర్వీస్ ద్వారా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, రవాణా వేగవంతమై తూర్పు ఆసియా, భారత్, పశ్చిమాసియాల మధ్య వాణిజ్యం బలోపేతమవుతుందని జీఎంఆర్ గ్రూప్ వెల్లడించింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను అమర్చుకున్న కుటుంబాల సంఖ్య 2 ఏళ్లలోనే 50.06 లక్షలకు చేరిందని పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకానికి ముందు 10 ఏళ్లలో కేవలం 7.94 లక్షల ఇళ్లలోనే ఇవి ఏర్పాటయ్యాయి. ఆసాంలో జరిగిన కొరియా మాస్టర్స్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో భారత క్రీడాకారిణి ఇషారాణి బార్వా విజయం సాధించారు. పాకిస్తాన్లో ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ విలేకరులు వార్తల సేకరణ చేయకుండా నూతన నిబంధనలు తీసుకొచ్చారు. పీఓజేకేలో నిరసనలు, ఇంటర్నెట్ నిలిపివేత, మీడియాపై అణచివేత మధ్య విదేశీ పత్రికా స్వేచ్ఛను, సమాచారాన్ని నియంత్రించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేసింది. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం? పద హలీం తిందాం.
1: తిందాంలే గానీ హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి? మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: दोस्तों, श्रेया घोषाल और पंडित बिरजू महाराज की आवाज़ में आपने सुना बाजीराव मस्तानी से वो गाना मोहे रंग दो लाल। बस 2 ही मिनट में आपको सुनने मिलेगा न्यूज़ चंक हमारा 12 से लेके 12:10 तक का, न्यूज़ इन हिंदी, उसके बाद न्यूज़ इन इंग्लिश। तो न्यूज़ के लिए बने रहिए 101.9 FM रेनबो पर।
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

హలో అందరికీ నమస్తే. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి యువత రంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. సో ఈరోజు మీతో ఒక కొత్త టాపిక్తో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే బేసికల్గా ఇది కొత్త టాపిక్ కాదనుకోండి, రొటీన్గా జరిగే పద్ధతే. అంటే సోషల్ మీడియా గురించి. ఎందుకంటే సోషల్ మీడియాని అప్పుడప్పుడు చూస్తుంటే నాకు ఒకటి అర్థం అవుతుంది, ఏంటంటే ఇది టూలా లేకుంటే ఇది మనల్ని ట్రాప్ అని. ఎందుకంటే చాలా వరకు చూసుకుంటే మనం సోషల్ మీడియా చేతిలో ఉన్నట్టుంటుంది, అది మన చేతుల్లో ఉన్నట్టుండదు.

0: రెయిన్బో 101.9.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
0: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా.

0: ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కా కాట్ మస్త్ ఉంటుంది.
1: అదేంది మామ, నేను ఎప్పుడు వినలేదు.
0: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: अच्छा
1: अब मेरा उम्र 82।
0: ओह ओके ओके सर।
1: हाँ 82 गुजर गई है। अब मेरे दोस्त क्या है तो घर में बेटा बहू है।
0: हाँ
1: दो उनको उनको नीचो हम दोस्त सो बोनीचो दो बहू भी
0: हाँ,
1: क्या होते भी कहती है।
0: हाँ,
1: बेटा भी क्या क्या बोले तो भी लगाती है देखता देता है। मेरे जोर भी गुजर गया।
0: हाँ, हाँ,
1: मैं अब नीचू दोस्ती नीचो
0: हाँ,
1: बड़ा
0: फैमिली भी वही
1: छोटा
0: दोस्त भी वही। जी सर जी सर
1: सब भी उन्हें
0: समझ गए।
1: क्या कहते हो उनके उन्होंने अच्छे देखते हैं मुझे।
0: जी सर।
1: अब एक बात मैं मेहर बाबा को थैंक्स बोल मैं रमना यह बोलता है नमस्कार बोलता है
0: जी सर।
1: थैंक्स माँ।
0: जी सर थैंक यू सो मच शुक्रिया बहुत बहुत।
1: तुमको भी
0: हेलो
2: अम्मा।
0: हेलो
2: हेलो नमस्कार।
0: जी सर जी सर आज का टॉपिक के बारे में बात करना चाहेंगे आप।
2: हाँ हाँ
0: जी बताइए।
2: हैरामा।
0: यस सर आप ऑनर है।
2: हाँ ओके तो मैं वॉलेट प्रभाकर बात कर रहा हूँ।
0: जी सर
2: చిన్నప్పుడు చాలా థాట్ఫుల్గా ఉండేవాళ్ళం అమ్మ ఆటల్లో కానీ పాటల్లో కానీ మాటల్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ
0: అంతా
2: ఒక ఐకమత్యంగా ఉండేవాళ్ళమే అంటే యూనిటీగా మా మీద మా ఒక 10 మెంబర్స్ మా గ్రూపు మా మీద ఎవరైనా కొద్దిగా ఏమైనా ఇచ్చేస్తే మేము కలబడేవాళ్ళం అనమాట అంత యూనిట్గా ఉండేది అనమాట దేవుడు ఆయన పేరే దేవుడు మా క్లాస్మేట్ వెంకటరమణ మోహన్ వీళ్ళందరూ ఉన్నారనమాట అంత ఇంటెలిజెన్స్ పీపుల్సే చాలా తెలివైన వాళ్ళు ఇంటర్ 10th అయిపోయింది ఇంటర్ అయిపోగానే వాళ్ళందరూ మొత్తం టీచర్ పోస్టులే వచ్చాయి తర్వాత ఇప్పుడు కూడా నేను జాయిన్ అయిపోతున్నాను ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరంటే నా మనవలు అనమాట లాస్ట్ ఇయర్ ప్లే స్కూల్ నుంచి ఇప్పుడే నర్సరీకి ప్రమోట్ అయ్యాను నేను కూడా
0: జీ సార్
2: వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు మంచి మంచి మాటలు నేను జోక్స్ వేస్తా అనుకుంటే నా మనవడు చిన్న మనవడు ఇంకా ఎక్కువ జోక్స్ వేస్తుంటాడు ఏం మామా అంటాడు నన్ను ఒకసారి ఏం కావాలి బ్రో అంటుంటాను నేను అంటే తాత మనవాళ్ళ మధ్య అంత దీనిగా ఉంటుంది అనమాట సాన్నిహిత్యం హలో
0: జీ సార్ జీ సార్ జీ
2: సార్ ఓలేటి ప్రభాకర్ నమస్కారం ఎక్కువ సుత్తి వేసేస్తే మళ్ళీ వెనకాతల వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి
0: జీ సార్ థ్యాంక్ యూ
2: రైట్

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೇ. కొత్త ఆశలు కొత్త లక్ష్యాలతో మన ముందుకొచ్చింది ఆగస్టు నెల. ఈ నెల అంటేనే ముందుగా గుర్తొచ్చేది స్వాతంత్ర్య దినోత్సవం. ఆగస్టు 15న మన దేశం స్వేచ్ఛను సాధించిన చారిత్రక రోజును గర్వంగా జరుపుకుంటాం అందరం. అంతేకాదు, ఈ నెలలో ఫ్రెండ్షిప్ డే, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి లాంటి ఎన్నో పండుగలు కూడా కుటుంబ బంధాలను, భక్తిని, ఆనందాన్ని మరింత పెంచుతూ ఉంటాయి కదా. ఆగస్టు అంటే ప్రకృతి కూడా పచ్చని చీర కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. వర్షాలతో చెట్లు, పంట పొలాలు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటాయి, రైతుల ముఖాల్లో ఆశలు చిగురుస్తాయి. సో ఈ నెలలో మనం కూడా కొత్త సంకల్పాలు చేసుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, కుటుంబంతో సమయం గడుపుదాం, ప్రతిరోజును సంతోషంగా గడుపుదాం. ఆగస్టు నెల మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జేష్ని హైదరాబాద్.

రుచి అంటే ఏంటి? మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయ. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు జేష్నే హైదరాబాద్. తీపి అంటే కేవలం రుచే కాదు, అది ఆనందానికి ప్రతీక. ప్రతి పండుగలో, ప్రతి శుభకార్యాలలో మొదట గుర్తొచ్చే వంటకం ఏదైనా ఉందంటే అది పాశమే. ఈరోజు మన జేష్నే హైదరాబాద్ స్పెషల్స్లో మన తెలంగాణ సాంప్రదాయ తీపి వంటకం పాశం గురించి తెలుసుకుందాం. దీని చరిత్ర, పుట్టుక, రకాలు, ప్రత్యేకతలు, తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి బోల్డ్ అండ్ ఇందులో. అన్నింటి గురించి తెలుసుకుందాం. మీరు జస్ట్ ట్యూన్ చేసే ఉంచండి జస్ట్నే హైదరాబాద్. నేను ఆర్జీ రేణు.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow! So it's like a cultural adda on radio.
0: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam! Telangana's heartbeat on air.
3: అసలు పాశం అంటే ఏంటి? మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. అసలు పాశం అంటే ఏంటి అని అంటే, తెలంగాణలో పాశం అని, ఆంధ్రాలో పా

పాయసం అని పిలుస్తారు. పాలు, బెల్లం, చక్కెర, బియ్యం లేదా సేమియా పప్పులు ఇవన్నీ కలిపి చేసే తయారు చేసే తీపి వంటకమే పాషం. మన సంస్కృతిలో పాషం అంటే మధురమైన ప్రారంభానికి సంకేతం. పెళ్ళిళ్ళే అవ్వచ్చు, పుట్టినరోజులే అవ్వచ్చు, శ్రావణమాసం, బతుకమ్మ, దసరా, దీపావళి, ఉగాది, ఏ పండగ అయినా, ఏ శుభకార్యమైనా నోరు తీపి చెయ్యాలి అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా పాషం ఉండి తీరాల్సిందే. అసలు పాషం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు చేస్తారు, హిస్టరీ గురించి కూడా తెలుసుకుందామా? వింటూనే ఉండండి జెష్ని హైదరాబాద్, నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎంతమంది అమ్మాయిలకి పాట అంటే ఇష్టం? ఎస్, నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు జస్ట్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదేమైనా జస్ట్ని హైదరాబాద్లో మనం ఒక రెసిపీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాని హిస్టరీ, దాని ఆరిజిన్, టైప్స్ ఎలా చేస్తామనేది ఖచ్చితంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అయితే ఇవాళ పాషం గురించి మాట్లాడుకుంటున్నాము. పాషం చరిత్ర అనేది వేల సంవత్సరాల నాటిది. ఇప్పుడు కొత్తగా మనకి ఏదైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన రెసిపీ అయితే కాదు. వేదకాలంలో దేవతలకు నైవేద్యంగా పాలు, బియ్యం, తేనెతో తయారు చేసిన తీపి పదార్థాన్ని సమర్పించేవారు. సంస్కృతంలో దాన్నే క్షీరాన్నం అని పిలిచేవారు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే తర్వాత తర్వాత దక్షిణ భారతదేశంలో బెల్లంతో చేసిన పాషం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇక ముఖ్యంగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బియ్యం, తాటి బెల్లం, ఆవు పాలు వీటితో చేసే పాషానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎంతగా అంటే కొత్త పంట వచ్చిందంటే పాషం చేయాల్సిందే, ఇంటి కల్లుడు వచ్చాడంటే పాషం చేయాల్సిందే, బిడ్డ పాస్ అయిందంటే పాషం చేయాల్సిందే, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పాషంతోనే ఆ తీపి కబుర్ని పంచుకుంటారు, అందరితో ఎవరికైనా చెప్తారు, చెప్పేవారు. ఎందుకంత ప్రత్యేకత తెలంగాణలో అంటే బెల్లంతో చేసిన పాషాన్నే ఎక్కువగా ఇష్టపడేవారు కాబట్టి. ఇది ఆరోగ్యానికి మంచిది, సహజమైన తీపినిస్తుంది, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. అందుకే ఇక బతుకమ్మ సమయాల్లో చాలా కుటుంబాల్లో బెల్లం పాషం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. సరే ఇంకా మాట్లాడుకుందాం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: FM Rainbow 101.9.

0: जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: FM Rainbow 101.9.

0: ఏదైనా సరే మార్పు అనేది సహజం. వింటూనే ఉన్నారు నాతో ఆర్జే రేణుతో జేష్నే హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదైనా సరే ఒక రెసిపీ ఉంది అనంటే రకరకాలుగా అది మార్పు చెందుతూనే ఉంటుంది. అంటే మన సామాజిక స్థితిగతుల్ని బట్టి, మన కుటుంబ నేపథ్యాలని బట్టి మారుతూ ఉంటుంది. మారుతున్న కాలాన్ని బట్టి ఏ వంటకంలో అయినా మార్పులు చేర్పులు మనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది అనాదిగా వస్తూనే ఉంది. అవునంటారా కాదంటారా? నిజమే కదా. అలాంటిదే మన ప్యాషన్లో కూడా జరిగింది. ఇంతకీ ప్యాషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ వెరైటీ అంటే చాలా సూపర్ హిట్, మీరేమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? సరే, అందులో ఉన్న రకాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి. జెష్ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఇవాళ ప్యాషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ ఇంట్లో కూడా ప్యాషన్ చేయాలి మరి ఖచ్చితంగా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. జెష్నే హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జే రేణు. సరే, ప్యాషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. అబ్బా, తీపి గురించి మాట్లాడుతుంటే ఏందో నా మనసు కూడా తీయగా అయిపోయింది. ఇవాళంతా నేను కూడా ఇంటికి పోయాక ఖచ్చితంగా ప్యాషన్ చేసుకుని తింటా. మీరు కూడా చేసుకోండి, ఎందుకంటే నేను ఎట్లాగూ చేసి మీకు పంపించలేను కాబట్టి. అసలు ప్యాషన్లో చాలా రకాలే ఉన్నాయి, ఇవన్నీ మనకి తెలిసినవే, కానీ అవి ఎందుకు స్పెషల్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే మొట్టమొదట ప్యాషన్ అనగానే కొత్త బియ్యం, కొత్త బెల్లం, కొత్త సందర్భం, కొత్త సంతోషం కదా. సో బియ్యం ప్యాషన్ ఇది చాలా సాంప్రదాయమైనది. తర్వాత సేమియా ప్యాషన్ చాలా ఈజీగా అవుతుంది, అందరు చేసుకునేదే, పిల్లలకి మరీ మరీ ఇష్టమైంది. ఇక సగ్గుబియ్యం పాయసము ఉపవాసాల్లో ఎక్కువగా దీన్ని చేస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు, సులభంగా జీర్ణం కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు పాయసం. ఈ పాయసం అనేది తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి. బెల్లం పెసరపప్పుతో చేసేటటువంటి పాయసము, పెసరపప్పును వేయించి బెల్లంతో తయారు చేస్తారు. ఇంకా శనగపప్పు పాయసం, అబ్బా ఇదైతే ఎంత బాగుంటుందో, నాకు చాలా చాలా ఫేవరెట్. పెళ్ళిళ్ళల్లో తర్వాత ఆలయాల్లో ప్రసాదంగా దీన్ని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రాగి పాయసం, ఆరోగ్యకరమైంది అండ్ కాల్షియం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ జొన్న పాయసం, ఇప్పుడు మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తున్నారు. అండ్ మిల్లెట్స్ బాగా పాపులర్ అయిన తర్వాత తెలంగాణలో ప్రత్యేక మిల్లెట్ వంటకంలో జొన్న పాయసం ప్రతి రెస్టారెంట్లో మనకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా మీరు వెళ్తే తెలంగాణ స్పెషల్ రెస్టారెంట్స్కి ఈ పాయసం గురించి అడిగి టేస్ట్ చేయండి. తర్వాత సజ్జ పాయసం, మధుమేహం ఉన్నవారికి పరిమితంగా తీసుకోవాలనుకుంటే మంచి ప్రత్యామ్నాయం. అండ్ నెక్స్ట్ పాల పాయసం, చక్కెరతో చేస్తారు. నెక్స్ట్ బెల్లం కొబ్బరితో చేసే పాయసం, పచ్చి కొబ్బరి వేసి చేస్తే ఎంత బాగుంటుందో, అది చేయి తిరిగిన వాళ్ళే చేయాలండి. ఒకసారి ట్రై చేసి చూస్తే ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి అవ్వచ్చు.

ఒకసారి ముచ్చటగా మన మనసుల్ని ఊరిపించేలాగా ఉంటుంది అనమాట. అంటే ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అది టేస్ట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం కొబ్బరి పాయసం. ఇది కూడా సేమ్ పాల పాయసం లాగే, బట్ ఆ కొబ్బరి అండ్ క్రంచీ క్రంచీగా తీయ తీయగా చాలా బాగుంటుంది. ఇన్ని రకాలు ఉన్నాయి కదా, ఇన్ని రకాల్లోనూ పాయసం అనగానే మొదటగా మనకి గుర్తొచ్చేది బియ్యంతో చేసే పాయసం. అసలు మెయిన్ రెసిపీ గురించి నెక్స్ట్ చెప్తానబ్బా, వింటూనే ఉండండి ఆకాశవాణి FM 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: Rainbow 101.9.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. అండ్ మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. జష్నే హైదరాబాద్లో ఇవాళ పాషం గురించి మాట్లాడుకుంటున్నాము. మనకి ఇక్కడ కొన్ని మెసేజెస్ వచ్చాయి. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి, నేను ఇప్పుడే తిన్నా అనుకోకుండా పాశము అనేసి శోభ గారు పంపించారు. అండ్ రేప్ చేద్దాం అనుకుంటున్నాను పాశం. గుడ్ ఆఫ్టర్నూన్ రేణు అండ్ సూపర్ సాంగ్స్, థ్యాంక్ యూ సో మచ్. పేరు పెట్టలేదు, పేరు పెడితే మీ పేరు కూడా చదివేదాన్ని. జస్ట్ నమస్తే పెట్టారు అశ్విన్ గారు. అండ్ నెక్స్ట్ రమణయ్య గారు మెసేజ్ చేశారు, మేము శనగపప్పు పాయసం చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ కూడా. అయితే అస్సలు సిసలైన ఈ పాశం అనేది మనము తెలంగాణ సాంప్రదాయంలో బెల్లం పాశం అనేది ప్రత్యేకమని మాట్లాడుకుంటున్నాం కదా. దీనికి బియ్యం 1 కప్పు, పాలు 1 లీటరు, బెల్లం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకులు, కొంచెం కొబ్బరి తురుము ఇవి ఉంటే చాలు. ముందుగా బియ్యాన్ని కడిగేసి కాసేపు నానబెట్టేసి పాలను బాగా మరిగించాలి. అందులో బియ్యం వేసి మెత్తగా ఉడికించాలి. ఇంకో పాత్రలో మనం ఈ పాశం కోసం బెల్లం పాకం రెడీ చేసుకుంటాం కదా, రెడీ చేసుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించిన తర్వాత పాకాన్ని అందులో కలపాలి. చివరిగా ఆ వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేస్తే వేడి వేడి పాశం సిద్ధం. యమ్మీ యమ్మీగా ఇలాంటి వెదర్కి నిజంగా. అందుకేనేమో మన పెద్దవాళ్ళు ఏ సీజన్కి ఏం తినాలో ఆ రెసిపీస్, ఇట్లాంటి పండుగలు, ఈ పండుగలప్పుడు ఇవి పెడితే ఇట్లా అంటే మనం తినగలుగుతాం, అవి మన ఆరోగ్యానికి కూడా మంచివి కాబట్టి క్రియేట్ చేశారేమో ఆ సాంప్రదాయాల్ని. మనం ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం, ముందు తరాలకి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏమంటారు? వెంటనే ఉండండి. జష్నే హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఆయన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని గౌరవెల్లి, సీతారామ ఎత్తిపోతలు, డిండి, పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు, రహదారులకు అవసరమైన పర్యావరణ శాఖపరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. 7437 పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. తెలంగాణ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం అప్లికేషన్ నింపలేరని ముఖ్యమంత్రి కించపరచడం బాధాకరమన్నారు. హైదరాబాద్ లోక్భవన్లో బోనాల పండుగ నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు. తనపై నేరపూరితమైన ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఈ స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 4:21 అవుతోంది. నేను ఆర్జరేను, మీరు వింటున్నారు డబుల్ కమీటా. 3 నుంచి 4 గంటల వరకు ప్రతిరోజు మనం ఆ రోజు స్పెషాలిటీ ఏంటి అని మాట్లాడుకుంటాం కదా. ఇవాళ చాలా స్పెషల్ డేస్ ఉన్నాయి, అందులో నేను 1-2 టచ్ చేస్తున్నాను. అయితే నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సముద్రం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అదే ప్రతి సంవత్సరం 5 ఆగస్టు మనం జరుపుకుంటూ ఉంటాము. ఇంకేదో కాదు, ఈరోజు జాతీయ ఆయిస్టర్ డే. ఈ రోజున స్పెషల్గా అనేక దేశాల్లో ప్రముఖంగా సముద్ర ఆహారంగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక షెల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల ఆయిస్టర్లు సహజ సిద్ధంగా ముత్యాలుగా ఏర్పడతాయి. అందుకే ఆయిస్టర్లను ఆహారంగానే కాకుండా ఆర్థిక పరంగానూ ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ ఆయిస్టర్స్ని కూడా తింటూ ఉంటారా అంటే ఎస్. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, జింక్, ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిని ఎప్పుడూ పరిశుభ్రంగా సురక్షితంగా తయారు చేసినవే తీసుకోవాలని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సముద్ర సంపదను బాధ్యతగా వినియోగించుకోవాలనే సందేశాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉంటుంది. జాతీయ ఆయిస్టర్ డే సందర్భంగా మనందరం ప్రకృతిని ప్రేమిద్దాం, సముద్ర సంపదను సంరక్షిద్దాం. ఏమంటారు? వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు డబుల్ కమీటా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయ. నేను ఆర్జే రేణు. ఇందాక మనము ఆయిస్టర్ డే గురించి మాట్లాడుకున్నాం కదా. సో మరి ఆయిస్టర్ డేలో సందర్భం ఏంటి, ఎందుకు అంత స్పెషల్ మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా మీరు షెల్ ఫిష్ని చూసారా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ డే స్పెషల్ గురించి మాట్లాడుకున్నాక నాకు ఇంకొక విషయం కూడా చెప్పాలనిపించింది. అంటే సముద్రం అంటే మనకి చిన్నతనమే గుర్తొస్తుంది కదా. సో మరి చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మనం రకరకాల బొమ్మలు వాళ్ళకి కొనిస్తూ ఉంటాం. ఆటలే పిల్లలకి ప్రపంచం. అటువంటప్పుడు పిల్లలకి ఎలాంటి బొమ్మలు కొనివ్వాలి, ఎందుకంటే పిల్లల ప్రపంచం అంతా ఆటల మీదే ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళకి మాట్లాడడం అయినా ఆటే, పోట్లాడడం అయినా ఆటే. ఆటలు అంటే బొమ్మలు. కానీ బొమ్మలు కొనేటప్పుడు కేవలం అందంగా ఆకర్షణీయంగా కనిపించాయన్న కారణంతో కాకుండా పిల్లల వయస్సు, భద్రత, వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడే అంశాలని తప్పనిసరిగా మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఇక్కడ 3 ఏళ్లలోపు పిల్లలకి కనుక మనం బొమ్మలు కొంటూ ఉన్నట్లయితే చిన్న చిన్న భాగాలు ఉండేవి అస్సలు కొనివ్వకూడదు, నోట్లో పెట్టేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఏవి కొన్నా కూడా మృదువుగా, విష పదార్థాలు లేనివి, మంచి నాణ్యత కలిగిన బొమ్మల్ని మనం ఎంచుకోవాలి. 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి రంగులు, ఆకారాలు నేర్పే బ్లాక్స్, రింగ్స్ లాంటివి, స్టాకింగ్ రింగ్స్ లాంటివి, పెద్ద సైజు పజిల్స్, అంటే వాళ్ళ చేత్తో పట్టుకునే విధంగా, అంటే వాళ్ళకి గ్రిప్ రావాలి, చేత్తో రాయడం కానివ్వండి, గీయడం కానివ్వండి, చేతిలో బరువును మోయగలగడం కానివ్వండి, వేళ్ళని అటు ఇటు తిప్పడం కానివ్వండి, ఇలా ఇవన్నీ అంటే హ్యాండిల్ చేయగలిగే స్కిల్స్ వాళ్ళకు ఉండే విధంగా బొమ్మలు అనేవి ఉండాలి. అలాగే సంగీతం వచ్చే

0: రకమైనటువంటి బొమ్మల్లో ఎలా ఉండాలంటే అవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ బాడీ పార్ట్స్ని లేదా సోషల్ స్కిల్స్, యానిమల్స్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలిసేలాగా ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు ఇటు ఐ కాంటాక్ట్ ఆ బొమ్మ మీద కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళ ఆలోచన శక్తిని పెంచుతున్నాయా లేదా అవి అనేవి కూడా చూసుకోవాలి. సో ఇంకా ఏమేమి గుర్తుంచుకోవాలి పిల్లలకి బొమ్మలు కొనేటప్పుడు అనే విషయాలు మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
2: PM Jai, ab garibon ki jai ban gayi hai.

ఏదైనా సరే కొనే ముందు, ఒక వస్తువు కొనే ముందు మనం 10 సార్లు ఆలోచిస్తాం. ఇంకా పిల్లలకి ఏదైనా కొనివ్వాలంటే ఎన్నిసార్లు ఆలోచించాలి? అది ఎంత కాస్ట్లీ అని కాదు, పక్కన వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదు అని కాదు. అసలు పిల్లలకి ఏవైనా కొనివ్వాలి అంటే వాళ్ళు యాక్టివ్గా హెల్దీగా ఉండడానికి ఎటువంటి టాయ్స్ కొనివ్వాలి అని మాట్లాడుకుంటున్నాము. పిల్లలు శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక వికాసానికి సరైన టాయ్స్ చాలా చాలా ముఖ్యం. సరైన టాయ్స్ వాళ్ళని ఆటలో నేర్చుకుంటూ యాక్టివ్గా ఉండేలాగా చేస్తాయి. కాబట్టి మనం ఏమైనా టాయ్స్ కొనేటప్పుడు వాళ్ళ ఏజ్ ఏంటి, ఎలా వాళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతారు అని మనం చూసి కొనడం మంచిది. ద ఫిజికల్ యాక్టివిటీ కోసం టాయ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ సైకిల్, ట్రైసైకిల్, తర్వాత ఫుట్బాల్, జంప్ రోలు ఇలాంటివి. ఇవి పిల్లలకు ఎనర్జెటిక్గా ఉండేలాగా చేస్తాయి, వాళ్ళ శారీరక వికాసానికి తోడ్పడతాయి. తర్వాత కొన్ని క్రియేటివిటీని పెంచే టాయ్స్ కూడా అవసరం అండి, లైక్ డ్రాయింగ్ కిట్స్, కలర్ పెన్నులు, అండ్ తర్వాత క్లే, అంటే మట్టితో మనం ఇప్పుడు ఆడట్లేదు కాబట్టి క్లేతో వాళ్ళు రకరకాల బొమ్మలు అవి చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి క్లేవి కూడా మనం కొనవచ్చు. పజిల్స్, బ్లాక్స్, లెగోస్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, ఐడియాలజీని పర్ఫెక్ట్గా పెంచుతాయి. ఆ తర్వాత మైండ్ డెవలప్మెంట్ టాయ్స్ అని కొన్ని ఉంటాయి. ఇవి పిల్లల ఆలోచన శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి, లైక్ మెమరీ గేమ్స్, అక్షరాలు, మైండ్ గేమ్స్ ఇలాంటివన్నీ. తర్వాత పిల్లలకి రోల్ ప్లే ఎలా అంటే, మనం ఇంట్లో అమ్మ వంట చేస్తుంటే వంట చేయడానికి ట్రై చేస్తుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక డాక్టర్ లాగా ఇమిటేట్ చేస్తుంటారు అట్లా. సో వాళ్ళకి కిచెన్ సెట్, డాక్టర్ సెట్, టాయ్ సెట్ ఇలాంటివి అన్నీ కూడా ఊహాశక్తిని పెంచుతాయి, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ అవుట్డోర్ టాయ్స్, అవుట్డోర్ గేమ్స్ మనం ఖచ్చితంగా ఆడించాలి. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రికెట్ సెట్, తర్వాత పిల్లలకి బ్యాటు బాలు ఇలాంటివన్నీ, చురుకుదనం, ధైర్యం అనేవి పెరుగుతాయి పిల్లల్ని ఆరుబయట ఆటిస్తే. ఇక తర్వాత మాంటెసరీ గేమ్స్ అని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఇంటలెక్చువల్ స్కిల్స్ని పెంచుతాయి. ముఖ్యంగా పిల్లలకి మంచి ఇంద్రియాలన్నింటినీ వాళ్ళు పర్ఫెక్ట్గా తెలుసుకునేలాగా చేస్తాయన్నమాట, అంటే సెన్సరీ టాయ్స్ అని ఉంటాయి. సో ఈ సిస్టమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఎంచుకునేటప్పుడు క్వాలిటీగా ఉన్నవి, పదునుగా ఉండేవి అస్సలు కొనొద్దు, అండ్ షార్ప్గా ఉండేవి అస్సలు తీసుకోవద్దు. ఏది తీసుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది. సో వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్గా మీట వింటున్నారు నేను ఆర్జే రేణు.

0: 101.9.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతు జీవితం రాంగులమయం డబుల్ కమిటా వింటున్నారు. నేను ఆర్జే రేణు. ఇవాళ మనము చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి తెలుసా? వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్లో ఉన్నాము మనము. ఇవాళ 5th డే. తల్లిపాలు పిల్లలకి ఎన్ని రోజుల వరకు పట్టాలి, అసలు తల్లిపాలు ఎందుకు అంత ముఖ్యమైనవి, మురిపాలు వెంటనే పట్టాలా, ఎన్నో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ న్యూ మదర్స్కి, రెండోసారి తల్లైన మదర్స్కి కూడా ఇవి ఎప్పుడు ఉండే క్వశ్చన్స్. సో అందుకోసమే తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరము 1 ఆగస్టు నుంచి 7

వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం, తల్లులకు అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. పుట్టిన బిడ్డకు వెంటనే మొదటి టీకా లాంటివి ఈ మురుపాలు. వెంటనే వచ్చిన పసుపు రంగు పాలు అంటే కొలెస్ట్రాల్ శిశువుకి అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే పుట్టిన గంటలోపే తల్లిపాలను ప్రారంభించాలని వైద్యులు చెప్తూ ఉంటారు. మొదటి 6 నెలలు ఏ ఆహారం అంటే వాటర్ కూడా లేకుండా తల్లిపాలని అందించడం పిల్లలకి ఎంతో ముఖ్యం. అలాగే తల్లిపాలలో శిశువు ఎదగడానికి అవసరమైన పోషకాలు సహజంగానే ఉంటాయి. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, మెదడు ఎదుగుదలకు, తల్లి బిడ్డ బాండింగ్కి ఈ పాలు ఎంతో ఉపయోగం చేస్తాయి. ప్రసవం తర్వాత త్వరగా కోలుకోవటానికి, కొన్ని అనారోగ్య సమస్యల నుంచి తల్లి కూడా బయటపడడానికి ఈ తల్లిపాలు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య అనుబంధాన్ని కూడా మరింత బలపరుస్తాయి. కాబట్టి మనం తల్లిపాల వారోత్సవాల్ని జరుపుకుంటున్నాం. తల్లి పాలివ్వడాన్ని కూడా మనం ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉండాలి. తల్లిపాలు అనేవి పిల్లలకి మంచివి, అటు తల్లి ఆరోగ్యానికి కూడా మంచివి. పాలు ఇవ్వడం వల్ల ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే విషయం తెలియాలి. ఈ రోజుల్లో చాలామంది బిజీ లైఫ్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల పాలు మాకు ఎక్కువగా రావడం లేదు అని ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కాబట్టి పుట్టిన తర్వాత మానసిక ప్రశాంతత అనేది తల్లికి చాలా అవసరం. బిడ్డకు పాలిచ్చే తల్లికి సరైన సమయానికి పోషకాహారం, సరైన నిద్ర, సరైన విశ్రాంతి, సరైన మానసిక ప్రశాంతత అనేవి ఉంటే బిడ్డకు కావలసినటువంటి పాలు సమృద్ధిగా తల్లి దగ్గర నుంచి లభిస్తాయి. తల్లిపాల వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్, డయేరియా, వాంతులు ఇలాంటి సమస్యలన్నీ రాకుండా ఉంటాయి. అలాగే పిల్లలకి ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావు. కాబట్టి ఇటు తల్లికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత అండాశయ క్యాన్సర్ రాకుండా కూడా ఉంటాయి. కాబట్టి మనం బిడ్డకి పాలిచ్చేలాగా తల్లుల్ని ప్రోత్సహించాలి. సో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఫ్యామిలీ నుంచి తప్పకుండా మీరందరూ అందిస్తారని అనుకుంటూ ఉన్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, చూద్దాము ఎవరు పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ రేణు గారు, ఐఎమ్ శివ ఫ్రమ్ ఘట్కేసర్. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ దిస్ టాపిక్ టుడే. లాస్ట్ 2 మంత్స్ నుంచి అంతా బయట చెత్త వేశారంట పొట్టలో, కనీసం ఇప్పుడైనా కొంచెం మీరు చెప్పినట్లు న్యాచురల్ స్వీట్ ట్రై చేస్తా. థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మేకింగ్ స్వీట్ రెసిపీస్, బట్ ఐ విల్ బెగ్ మై మామ్ టు డూ దిస్. డెఫినెట్గా శివ, థ్యాంక్ యూ సో మచ్ మీరు మెసేజ్ చేసినందుకు. సో హ్యాపీ మీరు అమ్మని అడిగి తప్పకుండా చేయించుకొని స్వీట్ తినండి. అండ్ ఈసారి తిన్నాక ఎలా అనిపించిందో కూడా మెసేజ్ చేయండి శివ. అండ్ మీరు కూడా వింటున్న వాళ్ళు ఏదైనా మెసేజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. మీ మెసేజెస్ అన్నీ నేను చదివి వినిపిస్తాను. +9102323482 ఈ నెంబర్ అందరికీ నోటెడే, వినేవాళ్ళకి రెగ్యులర్గా. సో ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయండి, చేసిన తర్వాత నేను చదివి వినిపిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటం వింటున్నారు, నేను ఆర్జే రేణు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు డబుల్ కమీటా. ఆషాఢ మాసం కదా, సో మరి ఆషాఢ మాసంలో మనం ఒక మాట బాగా వింటూ ఉంటాము, రెండు వింటుంటాం యాక్చువల్లీ. వాళ్ళు నేను ఒక దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, అదేంటి అంటే ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఎదురు పడకూడదు అని అంటూ ఉంటారు కదా. అసలు ఈ నమ్మకం మన తెలుగు సాంప్రదాయంలో చాలా కాలం నుంచే ఉంది. అయితే దీనికి శాస్త్రీయంగా ఏ ఆధారం లేదు, కాకపోతే ప్రధానంగా ఒక సాంప్రదాయం ఆచారం అని దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని రీజన్స్ కూడా మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు, అవేంటి అని అంటే కొత్తగా పెళ్ళైన దంపతులకు కొంచెం విరామం ఇవ్వడం. పూర్వం ఆషాఢ మాసంలో అత్త కోడల్ని కొంత దూరం పుట్టింటికి పంపించే ఆచారం ఉండేది. ఎందుకు అంటే ఆమె కొంచెం రెస్ట్ కావాలని, అండ్ తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశం ఉండాలి అని చెప్పి. పెళ్ళైన వెంటనే పుట్టింటి మీద అమ్మాయికి బెంగ పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళ దగ్గర కొంతకాలం ఉంటే ఇక్కడ కి కూడా రావాలి, అంటే భర్త మీద కూడా ప్రేమ పెరుగుతుంది, దూరం ప్రేమను పెంచుతుంది అంటారు కదా. సో అలా అని ఈ నియమాన్ని పెట్టారు. తర్వాత అప్పట్లో వ్యవసాయ పనుల సమయం కాబట్టి ఆషాఢం అనేది వర్షాకాల ప్రారంభం, రైతు కుటుంబం

0: గ్రామాల్లో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలను సులభంగా నిర్వహించేందుకు ఇటువంటి ఆచారాలు ఏర్పడి ఉండొచ్చు అని అనుకోవచ్చు మనం. ఇక ఇది గర్భధారణకు సంబంధించిన సాంప్రదాయ ఆలోచన కూడా. పూర్వకాలంలో ఋతువులు, వాతావరణం, ప్రసవ సమయాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కుటుంబాలు కొత్త దంపతులు కొంతకాలం దూరంగా ఉండాలని భావించేవారు. దీంతో సంబంధం ఉన్న ఆచారాలలో ఇది కూడా ఒకటి చెప్తూ ఉంటారు. అయితే ఒకటి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇది ఎప్పటికీ పాటిస్తున్నారా లేదా అని అంటే ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు తెలుగు సాంప్రదాయాల్లో. ఇది ఎవరి ఫ్యామిలీకి, వాళ్ళ కట్టుబాట్లకు సంబంధించి, వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న దాన్ని బట్టి కొనసాగుతూ వస్తుంది. అయితే ఏదేమైనా ఆషాఢమాసం వచ్చినప్పుడు కొన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, అందులో ఇది కూడా ఒకటి. ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళు ఎదురుపడకూడదు అనే మాట. వింటూనే ఉండండి డబుల్ కమిటా, నేను ఆర్జరీను, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: FM Rainbow 101.9

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలను ప్రతిబింబించే సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్లో స్టడీ టూర్ నిమిత్తం పర్యటిస్తున్న 17 దేశాల యునైటెడ్ నేషన్స్ శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో చౌహాన్ మాట్లాడారు. రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యానిమల్స్ ఈ నెల 16 తేదీ నుంచి ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. ప్రజలు 15 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ సందర్శించవచ్చు. తెలంగాణ పోలీసుల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి డయల్ 1127 డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించి పోస్టర్ను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. డయల్ 112 ద్వారా 18 సేవలు అందుబాటులోకి వస్తాయని, పోలీస్ అగ్నిమాపక వైద్య సేవలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని డీజీపీ చెప్పారు. మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్ గోల్కొండ జోన్ల పరిధిలో ఈ నెల 9 తేదీ ఉదయం 10 గంటల నుంచి 10 తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లో ఉన్న బార్లను మూసివేస్తున్నట్లు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చార్మినార్ జోన్ పరిధిలో 9 తేదీ ఉదయం 10 గంటల నుంచి 11 తేదీ ఉదయం 10 గంటల వరకు బార్ల మూసివేత అమల్లో ఉంటుంది. స్టార్ హోటల్స్లో బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు ఈ ఆదేశాలు వర్తించవు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం మండల స్థాయి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 13046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆగస్టు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. 370 అధికరణాలు రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ రాజ్యాంగ నిబంధనలు రద్దు చేశామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎస్ స్టూడియోలో సమయం 4 గంటల దాటి 5:12 అవుతుంది. అదేంటో 4 అనేసరికి అలా అందరికీ టీ తాగాలనిపిస్తుంది కదా. సో నాకు కూడా అందుకే అనిపించి ఉంటుంది. అందుకే అలా సరే టీ గురించి పక్కన పెడితే, ఎవ్రీ వెనస్డే 4 to 5 ఇన్వెస్ట్ ఇండియాలో మనము ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాల గురించి. లాస్ట్ వీక్ కూడా నేను ఒక ఫర్మ్ని స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి విషయాలు గుర్తుంచుకోవాలి అన్న విషయం గురించి షేర్ చేశాను కదా. అప్పుడే అనుకున్నాను ఇది కూడా షేర్ చేస్తే బాగుండు అని. అదేంటో తెలుసా, భారతదేశంలో పెట్టుబడి రంగంలో ఉన్నటువంటి కెరియర్ అవకాశాలు. సో ఈ విషయం గురించి చెప్పేటప్పుడు నాకు యంగ్స్టర్స్ అందరూ కళ్ళ ముందు కనిపించారు. బికాస్ మనకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కూడా అవకాశాలు ఉన్నాయి అని అంటే డెఫినెట్గా తెలుసుకోవాలి కదా. సో ఎన్నో రంగాలు ఉన్నా కూడా ఇప్పుడు యూత్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న రంగాలలో ఇన్వెస్ట్మెంట్ రంగం ఒకటి. ఒకప్పుడు పెట్టుబడి అంటే కేవలం మనం ఏమనుకునేవాళ్ళం, బ్యాంకులో డబ్బులు దాచుకోవడమే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, స్టార్టప్లు, వాటిల్లో పెట్టుబడులు, డిజిటల్ ఫైనాన్స్లు, ఇలా అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తోంది కూడా. పెట్టుబడి రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలు యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలని కల్పిస్తున్నాయి అనేది మాట్లాడుకుందాం ఇవాల్టి షోలో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.
2: మ్యాటర్ కొంచెం హట్ర వెల్ డోంట్ డిస్ హీ కూ
3: అచ్చి ఎత్తు పైకి ఎత్తి పాడు నీ అయ్యా ఎంతసేపు రా మ్యాటర్ లోకి రా.
4: మనకి మెమరీ లాస్
3: అది కోరస్.

0: కాబట్టి కాటవల్లి, ఇది రోగం కాదు, మహారాజయోగం.
1: ఆ రాజయోగం ఎవరికి ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి చేతులెత్తండి. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. చాలా మంచి టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా, రెయిన్బోతో జీవితం రంగులమయమే. అలాగే మన లైఫ్లో కూడా మనం రంగులమయంగా ఉండాలి అని అంటే మంచి కెరియర్ ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అని అడిగే మన లైఫ్ రంగులమయంగా ఉందా లేదా అని ఎస్టిమేట్ చేసే లోకం ఇది, కాలం ఇది. అసలు విషయానికి వస్తాను, అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ అంటే ఏంటి తెలుసుకుంటేనే కదా అందులో ఉన్న కెరియర్స్, ఆపర్చునిటీస్, దానికి మనకేం క్వాలిటీస్ కావాలో తెలుస్తాయి కదా. యా, సో పెట్టుబడి రంగం అంటే ఏంటి అంటే దానికి నా ఆన్సర్, పెట్టుబడి అంటే మన దగ్గర ఉన్న డబ్బును భవిష్యత్తులో ఎక్కువ లాభం వచ్చేలాగా సరైన చోట పెట్టడం. ఈ ప్రక్రియను నిపుణులు విశ్లేషించి ప్రణాళికలు రూపొందించి పెట్టుబడిదారులకు సలహాలు ఇస్తారు, అదే పెట్టుబడి రంగం. భారతదేశంలో ఈ రంగం ఎందుకు వేగంగా పెరుగుతోంది అంటే చెప్తా ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయ. నేను ఆర్జే రేణు. ఇన్వెస్ట్ ఇండియాలో ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము పెట్టుబడి రంగంలో ఉన్నటువంటి కెరియర్స్ ఏంటి అనే అంశం గురించి. అయితే డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల పెట్టుబడులు సులభమైపోయాయి, యువతలో ఆర్థిక అవగాహన కూడా పెరిగింది, మ్యూచువల్ ఫండ్స్, సిప్లు వీటిపైన ఆసక్తి పెరిగింది, స్టార్టప్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది, విదేశీ పెట్టుబడులు భారతదేశంపై విశ్వాసం పెంచుతూ ఉన్నాయి. అయితే ఈ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన కెరియర్ అవకాశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వద్ద కంపెనీలకు నిధులు సమీకరించడం, ఐపీఓలు నిర్వహించడం, కంపెనీల విలీనాలు, కొనుగోలులో సలహాలు ఇవ్వడం, ఇలా వీళ్ళ పని ఉంటుందన్నమాట. ఇక ఫైనాన్షియల్ అనాలసిస్ట్, కంపెనీల ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా అనే విషయంపైన నివేదికలు తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ రీసెర్చ్ అనాలసిస్ట్, వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లోని కంపెనీలపై లోతైన పరిశోధన చేసి పెట్టుబడిదారులకు సలహాలు ఇస్తారు. ఇక పోర్ట్ఫోలియో మేనేజర్, వీళ్ళు వివిధ పెట్టుబడులను సమతుల్యం చేస్తూ రిస్క్ను తగ్గించి మంచి రాబడిని అందించేలాగా ప్రణాళిక చేస్తారన్నమాట. నెక్స్ట్ వెల్త్ మేనేజర్ అని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొందరు

0: వ్యక్తులు లేదా కుటుంబాల మొత్తం ఆర్థిక ప్రణాళికను రూపొందించి భవిష్యత్తు పెట్టుబడులపైన వాళ్ళకు ఒక ఎస్టిమేషన్ని ఇస్తారనమాట. అండ్ రిస్క్ అనాలసిస్ట్ అనే కెరియర్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే పెట్టుబడిలో ఉండే నష్టాలు, లాభ నష్టాలు, అవకాశాలు ముందుగానే అంచనా వేయటం, వాటిని అంటే నష్టాలని తగ్గించి లాభాలని పెంచే మార్గాల్ని చూపించడం అనమాట. మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అని ఉంటారు. వేలాది మంది పెట్టుబడిదారుల డబ్బును సమర్థవంతంగా నిర్వహిస్తూ సరైన షేర్లు, బాండ్లు ఇవన్నీ ఆస్తుల్లో పెట్టేలాగా చేయడం అనమాట. ఇవి ఇలా కొన్ని కెరియర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కూడా కెరియర్ ఆప్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము ఇవాళ ఇన్వెస్ట్ ఇండియాలో. వెంటనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz. నేను ఆర్జే రేణు.
1: ఫ్రమ్ ద రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు

0: ఇవాళ ఇన్వెస్ట్ ఇండియాలో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెడ్స్. నేను ఆర్జే రేణు.
1: ఫ్రమ్ ది రాక్స్ ఆఫ్ బోన్గిర్ టు ది లేక్స్ ఆఫ్ వరంగల్, తెలంగాణ సింగ్స్ ఇట్స్ స్టోరీ.
2: ఇన్ ఎవ్రీ ఫోక్ సాంగ్, ఎవ్రీ డాన్స్, ఎవ్రీ రీల్ ఆఫ్ సినిమా, ది స్పిరిట్ ఆఫ్ అవర్ ల్యాండ్ షైన్స్.
3: అండ్ ఎవ్రీ ఈవినింగ్ 8 to 9 తెలంగాణ brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telanganam,
2: the voice of our home state.
4: FM Rainbow 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: FM Rainbow 101.9.
1: ఇవాళ మనము మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న కెరియర్స్ గురించి. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ రంగంలో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయి అనేగా మీ డౌటు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, బీమా సంస్థలు, ఫిన్టెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నెక్స్ట్ మరి ఇవన్నీ ఓకే ఎక్కడ లభిస్తాయని కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే బీకామ్, బీబీఏ, బీఏ ఎకనామిక్స్, ఎంబీఏ ఫైనాన్స్, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ట్ అంటే సిఎఫ్ఏ, తర్వాత ఎన్ఐఎస్ఎం సర్టిఫికెట్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకోవడం, ఇలాంటివి ఈ సర్టిఫికేషన్ పార్ట్నర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక అవసరమైన నైపుణ్యాలు, మనకి నంబర్స్ మీద మంచి అవగాహన ఉండటం, మనకి ఏదైనా మ్యాటర్ గురించి విశ్లేషణ ఇవ్వగలగడం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్థిక వార్తలను అనుసరించే అలవాటు అంటే వాటిని రెగ్యులర్గా ఫాలో అయ్యే హ్యాబిట్ మనకు ఉండాలి, డేటా అనాలసిస్, తొందరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెయిన్, క్రమశిక్షణ, నిజాయితీ, మంచి స్కేల్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇందులో చెప్పాలి అని అంటే అనుభవం, నైపుణ్యాలు పెరిగే కొద్దీ మనకు వార్షిక ఆదాయాలు ఆర్థిక అంతర్జాతీయ సంస్థల్లో కన్నా ఎక్కువగా ఉంటాయి, అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు భారత ప్రభుత్వం యువత వైపు చూస్తోంది పెట్టుబడి రంగంలో అని అంటే నెక్స్ట్ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా

శాఖ చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

0: ಕಲಸಿ ನಾವೇ ಎಡರಂಟಿ ಆಶನ ವೆನಕ.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్ సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఆల్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇన్వెస్ట్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం యువత కోసం ఎంతో చేస్తోంది. ప్రభుత్వం తరపున ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం సరైన సమయంలో తెలుసుకుని మనకు ఏ విధంగా అవి ఉపయోగపడతాయో తెలుసుకొని ఆ విధంగా మనం మన కెరీర్ని మలుచుకుంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో మనం భాగం కావచ్చు. అంతేకాదు, స్టాక్ మార్కెట్ అంటే కేవలం ట్రేడింగ్ మాత్రమే కాదు, దాని వెనుక పరిశోధన, విశ్లేషణ, వ్యూహాచరణ, వ్యూహ రచన, ఆర్థిక ప్రణాళిక లాంటి ఎన్నో కెరీర్ అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు మ్యాథ్స్ అండ్ విశ్లేషణ, ఆర్థిక విషయాలపై ఆసక్తి ఉంటే పెట్టుబడి రంగం మీకు మంచి భవిష్యత్తును అందిస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఇన్వెస్ట్ ఇండియా, ఆల్ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

0: నేను ఇన్వెస్ట్ ఇండియాలో మనం ఇవాళ పెట్టుబడి రంగంలో ఉన్నటువంటి కెరియర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎటువంటి కెరియర్స్ ఉన్నాయి ఏంటి అని. సో సరైన పెట్టుబడి సంపదను పెంచుతుంది, సరైన జ్ఞానం కెరియర్ని నిర్మిస్తుంది. అందుకే ఆర్థిక అవగాహన పెంచుకోండి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి, భారతదేశం వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించండి. ఇలా మనం సక్సెస్ స్టోరీస్ వినడం కాదు, మన సక్సెస్ స్టోరీనే ఇంకొకరు చదివే స్థాయికి మనం ఎదగాలి. అదే మీరు కావాలని కోరుకుంటూ ఇంకొక మంచి టాపిక్తో ఇన్వెస్ట్ ఇండియాలో మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.
1: Rainbow 101.9.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 1-33-313 లేదా 9-8-99-8-5102 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక కేసైనా పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రిని దూషిస్తే తమ ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గాంధీభవన్లో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్క పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని, వినతులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. హైడ్రో కమిషనర్ రంగన్న సంతకం ఫోర్జరీ అయింది. 8 ప్రైవేట్ కళాశాలలు ఫైర్ ఎన్ఓసీపై రంగన్న సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. ఆ సంతకంతో ఇంటర్ బోర్డుకు కళాశాలలు ఫైర్ ఎన్ఓసీలు అందజేశాయి. అవి ఫోర్జరీని గుర్తించిన అధికారులు ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026 నివేదికలో రాష్ట్రం 47.3 పాయింట్లతో దేశవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు. విశాఖలో పివి సింధు సెంటర్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అజరుద్దీన్తో కలిసి సైదాబాద్లో నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ని పరిశీలించారు. చెంచల్గూడ జైలు నుంచి ఓవైసీ హాస్పిటల్ చంపాపేట మార్గాల్లో 680 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన పూర్తి చేశారు. రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పథకాలను గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో.

0: Rainbow 101.9.
1: Yes, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. స్టూడియోలో సమయం 5:03:25 అవుతోంది. సో ఎవ్రీ డే 5 to 6 మనకి ఫుల్ టు కొత్త పాటలు, అంటే లేటెస్ట్ సాంగ్స్, ఫిల్మీ అప్డేట్స్, గాసిప్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ మీరు వినబోయే సాంగ్ వచ్చేసి తమన్ శ్రీకృష్ణ కలిసి పాడినటువంటి పాట. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమాలోని ఎట్ట ఎట్ట అనే సాంగ్. లిరిక్స్ అయితే చాలా బాగుంటాయి. స్పెషల్గా హే ఇంతకాలం ఎక్కడున్నావే, ఎందుకంత నచ్చేస్తివే, గుండె ఎక్కి తొక్కేస్తివే, తిరగమరగ నా ఏరు శనగ, అంటే పల్లెల్ని కూడా కలిపేసి లిరిక్స్ బాగుంటాయి వినడానికి. అంటే నేను చెప్తూ ఉంటే అలా ఉంటుంది, బికాస్ నేను వెరీ బ్యాడ్ సింగర్ మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా పాట వినిపించేస్తాను. బట్ నెక్స్ట్ వినిపించబోయే పాట, అంటే రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ వినిపిస్తున్నాను. నెక్స్ట్ వినే పాట గురించి నేను పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు. అండ్ ఈ సాంగ్కి వచ్చిన వ్యూస్ ఇంకే సాంగ్కి రాలేదు. ఆ సాంగే పెద్ద సినిమాలోని చిక్రీ చిక్రీ సాంగ్. సో మరి ఈ 2 back-to-back సాంగ్స్ తర్వాత నేను మీతో మాట్లాడతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: Rainbow 101.9. From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telanganam,
2: the voice of our home state.
4: FM Rainbow 101.9.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నెక్స్ట్ తూ మేరా లవర్ అనే సాంగ్ ఫ్రమ్ ద మూవీ. ఒకవేళ మీరు ఏమైనా గెస్ట్ చేస్తారా, సరే చూద్దాం. ఎవరైనా గెస్ట్ చేస్తారేమో, ఏమైనా మెసేజ్ చేస్తారేమో చూద్దాము. ఇక్కడైతే ఒక మెసేజ్ వచ్చింది, ఎవరు పంపించారు ఏంటి చూద్దాము. మేడం గారు గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ రౌడీ గారి పెళ్ళాం సాంగ్ వేసినందుకు.

ఓకే అండి, మీ పేరు పెట్టలేదు, గుడ్ ఈవినింగ్ అని మాత్రమే పెట్టారు, బట్ థ్యాంక్ యూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరైతే థ్యాంక్ యూ చెప్పినందుకు. అండ్ సరే, ఇప్పుడైతే భీమ్స్ సిసిరియో పాడిన తూ మేరా లవ్వర్ అనే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సినిమా అదే ఈ పాట ఏ సినిమాలోదో చెప్పండి, సరేనా? సో ఎందుకంటే యూజువల్గా నేను సినిమా పేరు కూడా చెప్తుంటాను, కానీ ఇప్పుడైతే చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ప్రేమలో అనే సాంగ్, బాగా పాపులర్ అయిన సాంగ్, కోర్ట్ సినిమాలోంచి అనురాగ్ కుల్కర్ణి సమీరా భరద్వాజ్ పాడినటువంటి పాట. టూ బ్యాక్ సాంగ్స్ వస్తున్నాయి. ఫస్ట్ సాంగ్ మూవీ నేమ్ మీకు ఏమైనా తెలిస్తే మెసేజ్ చేయండి, అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. మేడం, వేడి వేడి టీ కప్ మంచి ఇళయరాజా బాలు సాంగ్స్ వేయండి దినేష్. ఓకే దినేష్, డెఫినెట్గా నెక్స్ట్ ఈ టూ సాంగ్స్ తర్వాత నేను ఇళయరాజా గారి సాంగ్ ప్లే చేస్తాను.

మూవీ. సో అందుకే అంత బీట్ ఉంది. సో నెక్స్ట్ సాంగ్ వినేసేద్దాము. అండ్ ఇందాక మనకు వచ్చిన ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేస్తాను. ఇళయరాజా గారి సాంగ్ ప్లే చేయమని అడిగారు కదా, ఇళయరాజా గారి కంపోజిషన్లో వచ్చిన తొలిముద్దు సినిమాలో ఉంచి ఈ సాంగ్ మీకోసం. దినేష్, ఎంజాయ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం. కొన్ని పాటలు మనకి అలా మనసులో గుర్తుండిపోతాయి. అందులోనూ ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాల్లో మంచి సాహిత్యంతో మనకు నచ్చే సింగర్స్ పాడితే ఇంకా ఇంకా బాగుంటుంది కదా, స్పెషల్గా ఫీమేల్ వర్షన్లో. నా కేఎస్ చిత్ర గారు పాడినటువంటి పాట 8 వసంతాలు సినిమాలోంచి, సాహిత్యం వనమాలి గారు, పరిచయం ఇలా అనే పాట. ఈ పాట మనం ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. లిరిక్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, బికాస్ లిరిక్స్ చెప్పడం కన్నా వింటేనే బాగుంటుంది. ఎంజాయ్ దిస్ సాంగ్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: అండ్ నెక్స్ట్ మీకోసం శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట మధురమే కథ, ద ఫ్యామిలీ స్టార్ మూవీలోంచి. మనము కొన్నిసార్లు అనుకుంటాం ఫ్యామిలీ స్టార్ అంటే

ఇట్లాగే ఉండాలి అని. యా, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యామా లేదా అనేది ఫ్యామిలీ స్టార్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదే డిస్కషన్ ఇక్కడ ఇద్దరం చేస్తూ ఉన్నాం సాహితి నేను. ఎంతనూ చందన మీకు 6 to 10 వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి స్టూడియోస్లో ఆల్రెడీ సిద్ధంగా ఉంది, వెయిట్ చేస్తుంది. నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు మీతో మాట్లాడాలా అని చెప్పేసి. సో చాలా విషయాలు ఉంటాయి, ఫోన్ ఇన్ ఉంటుంది. ఫోన్ ఇన్ టాపిక్ కూడా నేను అడిగేశాను, బట్ ఇప్పుడు రివీల్ చేయను. సరే, మనం ముందు మన పాట గురించి మాట్లాడుకుందాము. తనైతే స్టూడియోస్లో సిద్ధంగా ఉంది మీకోసం. ఈరోజు చందన మీకోసం బోల్డ్ అని కబుర్లను అయితే తీసుకొచ్చింది. అండ్ మీరు కూడా కంటిన్యూగా వింటూనే ఉండండి. అండ్ నెక్స్ట్ మీకోసం వస్తున్న పాట శ్రేయ ఘోషల్ పాడినటువంటి మధురమే కదా, ఫ్రమ్ ద ఫిల్మ్ ద ఫిల్మ్ స్టార్. వింటూనే ఉండండి ఆకాశవాణి FM 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: FM Rainbow 101.9.
5: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. స్టూడియోలో సమయం 5:45 కావస్తోంది. ప్రతిరోజు 5:45 ప్రసారమయ్యే సెగ్మెంట్లో భాగంగా ఈరోజు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: ಶ್ರೋತೃಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಂ. ಆರೋಗ್ಯ ಜೀವನ ಶೀರ್ಷಿಕನ ನಡುವು ನೊಪ್ಪಿ ಚಿಕಿತ್ಸೆಲೋ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಪಾತ್ರ, ಈ ಅಂಶಂ ಗುರಿಂಚಿ ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ చేపూరి జగదీశ్వరాచారి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జగదీశ్వరాచారి గారు.
1: నమస్కారం సార్.
0: గతంలో చిన్నప్పుడు మనం ఒక పాట వినేవాళ్ళం, అమ్మ కడుపు నొప్పి అమ్మమ్మ కడుపు నొప్పి అని.

0: స్కూల్ స్టేజ్లలో ప్రోగ్రాం చేసేవాళ్ళు. ప్రస్తుతం ఉండే కాలంలో యువత కూడా అమ్మ నడుము నొప్పి, అమ్మమ్మ నడుము నొప్పి అనే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నడుము నొప్పి ఎంత సర్వసాధారణంగా చూస్తున్నామంటే, ఆ వయసుతో సంబంధం లేకుండా, ఒకప్పుడు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి అంటే ఒక 60-70 ఏళ్ల వయసులో ఉండే ముసలివాళ్ళు చెప్పడం అంటూ వినేవాళ్ళము. ఈ నడుము నొప్పి ఇంతగా ప్రబలిపోవడానికి కారణం ఏంటంటారు?
1: ప్రస్తుతం ఉన్న జీవనశైలి దీనికి ప్రధానమైన కారణమండి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో తొందరగా వెళ్ళిపోవాలి, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, లేదా స్కూల్కి తొందరగా వెళ్ళాలి, కాలేజీకి తొందరగా వెళ్ళాలి అన్న ఈ ఆతృతతో ముందు స్పీడ్ బ్రేకర్ ఉందా లేకపోతే ఏదైనా గుంతలు లాంటివి ఉన్నాయా అని కూడా చూసుకోకుండా గబగబా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ప్రెషర్ పడి అది కాస్త ఆ నడుము మీద ఎఫెక్ట్ అయిపోయి మెల్లి మెల్లి మెల్లి మెల్లి మెల్లి మెల్లిగా ఆ ప్రెషర్ కాస్త నడుము నొప్పిగా తయారవుతుందని. దీనికి రెండో ఇంకొక కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే, ఇదివరకు టైంలో పిల్లలు చిన్నప్పటి నుంచి బాగా ఆడుకోవడాలు, తిరగడాలు, ఎగరడాలు, దూకడాలు అలాంటివి
0: వ్యాయామం ఉండేది.
1: ఉండేది, వ్యాయామం ఉండేది. ఇప్పుడు అలాంటి వ్యాయామాలు లేవు. తర్వాత పెద్దగా అయ్యకపోని వాడు ఏమైనా వ్యాయామం చేస్తాడా అంటే పొద్దున్న లేసి ఉరకడాలు ఇవే సరిపోతున్నాయి. దీనివల్ల వ్యాయామం అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ప్రతి చిన్నదానికి బాడీ యొక్క ప్రతిస్పందన పెద్దగా అయిపోయి అది కాస్త ఒత్తిడిలాగా మారిపోయి ఒకలా నడుము నొప్పిని మెడ నొప్పిలాగా అయిపోతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఆఫీసులలో ఉండే వీళ్ళు కూడా ఈ ముందు ల్యాప్టాప్ లాంటి కంప్యూటర్ లాంటివి పెట్టుకుంటారు కదా, దీనివల్ల కూడా వాళ్ళు స్టార్టింగ్లో మనం కూర్చునే ఒక పొజిషన్ ఒకలా ఉంటుంది, రాను రాను మెల్లిమెల్లిగా ఆ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూర్చునే పోస్టర్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకటి నడుము, రెండు మెడ, ఈ రెండింటి మీద కూడా ఒత్తిడి అనేది పెరిగిపోయి వీళ్ళకి ఈ నడుము నొప్పులు, మెడ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత చాలామంది కూడా ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవాలి అన్న ఉద్దేశంతో ఒకవైపే బరువేసి కూర్చోవడం, దీనివల్ల కూడా ఒకవైపు ప్రెషర్ పడడం వల్ల మెల్లి మెల్లి మెల్లి మెల్లిగా ఒకవైపు రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తుందండి. ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళలో చూస్తే ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదండి, వాళ్ళు డైలీ రోజంతా కూడా నిల్చొని ఉండడం, టీచర్లు వాళ్ళు కూడా డైలీ రోజంతా నిల్చొని ఉండడం వల్ల ఈ ప్రెషర్ అనేది నడుము మీద పడి వాళ్ళకి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఎవరైతే ఈ మార్కెటింగ్ చేసే పిల్లలు ఉంటారు, మార్కెటింగ్ వాళ్ళు డైలీ తిరుగుతూ ఉంటారు, కొన్ని కిలోమీటర్లు తిరిగేస్తుంటారు వాళ్ళు, ఈ తిరగడం వల్ల దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ ప్యాకింగ్ వర్క్స్ ఇలాంటివి చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ వస్తువు లేపడం, ఇంకో దగ్గర పెట్టడం, తర్వాత ఈ వంగి పని చేయడం ఇలాంటి ఈ వాళ్ళ పోస్చర్ అనమాట, వాళ్ళ పోస్చర్ ఏదైతే ఉంటుందో అది ఆల్టర్ కావడం వల్ల ఈ ఎఫెక్ట్ కూడా వాళ్ళ నడుము మీద పడి ఈ నడుము నొప్పి రావడానికి ఒక కారణంగా మారుతుంది. ఇదే ఈ జీవనశైలిలో వచ్చే మార్పులే కాకుండా యాక్సిడెంట్లు, యాక్సిడెంట్ వేరే ఇంకేమైనా దెబ్బ తగలడము లేదంటే పడిపోవడము ఇలాంటివి కూడా జరిగినప్పుడు వాళ్ళ ఎముకల్లో జరిగే ఆ ఇంజురీస్ వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ లాంటివి వస్తున్నాయి. కాంజెనిటల్ ప్రాబ్లమ్స్లో స్కోలియోసిస్, లిస్థెసిస్ అని చెప్పేసి మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి పుట్టుకతో మనకి మెల్లిమెల్లిగా ఏర్పడతాయి అన్నమాట. అది చిన్న వయసులో అది చాలామంది గుర్తుపట్టలేరు, రాను రాను రాను రాను పెరుగుతూ ఉన్నప్పుడు అది కాస్త మెల్లిగా వాళ్ళకి తెలుస్తుంటుంది ఒక ఏజ్ తర్వాత. అది 40 ఏళ్ళకు గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి అది బాగా ఎక్కువగా అయిపోయి ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది.
0: స్ట్రక్చర్ ఫార్మేషన్లోనే కొంచెం తేడా ఉంటుందంట.
1: స్ట్రక్చర్ ఫార్మేషన్లోనే తేడా ఉంటుంది,
0: పెరిగే కొద్దు దాని ప్రభావం చూపిస్తూ నడుము నొప్పి
1: ఎక్కువ అయిపోతుంది, ఆ స్ట్రక్చర్ ఇంకా బెండ్ అయిపోతుంది, ఆ వెన్నుపూస బెండ్ కావడము, ఆ వంగిపోవడము ఇవన్నీ బాగా ఎక్కువ జరిగిపోయి వాళ్ళకి ఇంకా ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది.
0: జగదీష్ గారు, ఇప్పుడు ఫిజియోథెరపీ పాత్ర ఎంతవరకు ఉందంటారు ఈ నడుము నొప్పి నివారించడంలో లేదంటే ఉపశమనం కలిగించడంలో?
1: నడుము నొప్పిలో ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. దీంట్లో మనకి ట్రాక్షన్ అని, IFT, అల్ట్రాసౌండ్, ఈ థెరపీలన్నీ కూడా దీనికోసం ఉద్దేశించబడినవే. తర్వాత ఈ డిస్క్ అనేది ఒక్కసారి సెట్ కావడం అనేది చాలా ఇంపార్టెంటు. మనం ఎన్ని మందులు వేసుకున్నా కానీ ఈ డిస్క్ సెట్ కావడం అనేది జనరల్గా జరగదు. ఒకటి ఫిజియోథెరపీతో అయినా కావాలి, లేదంటే నెక్స్ట్ సర్జరీ. సో సర్జరీ దాకా వెళ్ళే కంటే ఈ ఫిజియోథెరపీతో మనం ఈజీగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రాక్షన్ అనే ఒక మెషిన్ ఉంటుంది.

0: బాడీ వెయిట్కి సంబంధించి వాళ్ళ బాడీ వెయిట్కి ఎలా ఉంటుందో దానికి అనుబంధంగా 30 కేజీలు 40 కేజీలు సో వాళ్ళ శరీరాన్ని బట్టి ఆ వెయిట్ అనేది సెట్ చేసి పెడతారు. సో ఈ ట్రాక్షన్ బెల్ట్ అనేది ఒకవైపు నుంచి లాగడం వల్ల వెన్నుపూసలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి ఒకదాని పక్కన ఒకదాని పక్కన సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా డిస్క్ కూడా సెట్ అవుతుంది. చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఫిజియోథెరపీలో సెట్ అయిపోతాయి. తర్వాత ఈ IFT అనేది ఏదైతే ఉంటుందో ఈ వైబ్రేషన్ వల్ల అక్కడ బాగా రక్త ప్రసరణ జరిగి ఆ కండరాలన్నీ ఆ బిగుతుతనాన్ని కోల్పోయి మళ్ళీ యథాస్థితికి నార్మల్గా వచ్చేస్తాయి అన్నమాట. సో దానివల్ల కూడా మనకి ఆ పెయిన్ రిలీఫ్ అయిన భావన కలుగుతుంది, చాలా రిలాక్స్ అయిపోతారు. దీని తర్వాత మళ్ళీ ఎక్సైజులు ఉంటాయి కొన్ని. ఈ ఎక్సైజ్ ఏంటంటే ఒక మెయింటెనెన్స్ డోస్ అనమాట. ఈ ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో ఆ ట్రీట్మెంట్ తర్వాత మనకి ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్సైజ్ చేపిస్తారు అక్కడ. ఆ ఎక్సైజ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ కండరాలు ఎక్కడైనా నొప్పి ఉంటుందా లేదంటే ఏదైనా చేసినప్పుడు వీళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందా అనేది గమనిస్తారు. సో ఒక వారం రోజులు మనం అలా చేసిన తర్వాత అప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఆ ఎక్సైజ్ మనం ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఎక్సైజ్ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మనకి మంచి శక్తి వచ్చి తర్వాత ఈ కండరాలన్నీ కరెక్ట్ అయిన ఒక పొజిషన్లోకి వచ్చేసి ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తర్వాత కొన్ని ఏళ్ళ వరకు కూడా మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. దీంట్లో అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఒకటి ఉంటుందండి. ఒకటే ఒక భాగంలో మనకి బాగా విపరీతమైన నొప్పి ఉంది అని అనుకున్నప్పుడు ఈ అల్ట్రాసౌండ్ థెరపీ అనేది ఎప్పుడు ఏదైతే ఉందో అది మనం చేస్తే అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేవి ఆ ఇన్స్ట్రుమెంట్ నుంచి రిలీజ్ అయ్యి అవి మన శరీరంలోకి వెళ్తాయి. కాబట్టి ఆ వేవ్స్ అనేవి అక్కడ ఆ భాగంలో ఉన్న డ్యామేజ్ అయిన సెల్స్ని యాక్టివ్ చేసి మళ్ళీ హీల్ చేస్తుంది. దాంతో చాలా బాగా సెట్ అయిపోతుంది.
1: నిత్య జీవితంలో వ్యాయామము ఎప్పుడైతే లోపించిందో శరీరము అప్పటి నుంచే వ్యాధి బారిన పడ్డట్టే.
0: నిజంగా వ్యాయామం అనేది మొదటి నుంచి ఇదివరకు పూర్వకాలంలో ప్రతి వాళ్ళకు ఏదో పని ఉండేది. వ్యవసాయం చేసేవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు బాయిలో నుంచి నీళ్లు చేదడం లేదంటే పిండి మర లాంటివి కానీ దంచడం కానీ రుబ్బడం కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఫిజికల్ ఎక్సైజ్ ఎలాంటిది లేదు కాబట్టి యాంత్రికమైన జీవనం అనేది ఏర్పడింది. దీనికి తోడు రాత్రి అర్ధరాత్రి 12 దాకా మెలుగుతూ ఉండడం, పొద్దున్న 8 దాకా పడుకోవడం, ఇలాంటి ఒక జీవన శైలి వచ్చేసింది. ఉదయాన్నే లేచి కొంచెం ఎక్సైజ్ చేస్తే మనకి ఎంతో బాగుండేది. సో అలాంటి ఈ రాత్రి లేట్ అయ్యేసరికి పొద్దున్న తొందరగా లేవడం అనేది జరగకపోవడం వల్ల ఈ ఎక్సైజ్ అనేది మిస్ అవుతున్నారు. సో మనం స్వయం క్రమశిక్షణతో కొంచెం నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ ఒక గంట తొందరగా లేచి ఈ ఎక్సైజ్ అనేది రోజు చేసుకోవడానికి మన శరీరాన్ని అలవాటు చేస్తే కనుక ఇలాంటి రుగ్మతలు ఏవి మనకు రావు.
1: ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఏ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైజ్.
0: యాస్
1: అన్నమాట నిజమంటారు. జగదీష్ గారు, ఈ నడుము నొప్పి ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఎటువంటి పోస్చర్స్ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకూడదో చెప్పండి.
0: దీంట్లో అండి ముఖ్యంగా బరువులు ఎత్తడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బరువులు ఎత్తితే మనకి వెంటనే మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలు వాళ్ళైనా సరే విపరీతమైన బరువులు ఎత్తడం అనేది మంచిది కాదు. ఒకవేళ మన పనిలో ఎత్తాల్సిన పనే మనది అయినప్పుడు కనీసం కొంచెం నడుముకు బెల్ట్ లాంటివి ఏదైనా పెట్టుకొని మనం అలాంటి పనులు చేసుకోవడం. తర్వాత డైరెక్ట్గా వంగి ఏదైనా బరువుని ఎత్తడం కంటే మోకాళ్ళు వంచి వంగి బరువు ఎత్తడం అనేది ఒక బెస్ట్ పొజిషన్ అన్నమాట.
1: అప్పుడు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది.
0: సో అలాంటి టెక్నిక్స్ కొంచెం మనం ఫాలో కావడం. తర్వాత మెట్లు ఎక్కొద్దు. బాగా నొప్పిగా ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కడము కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. అంటే అవసరం ఉన్నప్పుడే మనం మెట్లను యూజ్ చేసుకోవాలి.
1: జగదీశ్వరాచార్య గారు, ఈ మధ్యలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. చాలామంది నిమిషం 2 నిమిషాల వీడియోలు చూసి సొంతంగా నడుము నొప్పికి కూడా ఫిజియోథెరపీ చూపించిన ఎక్సర్సైజులు చేస్తున్నాం, మాకు కూడా బాగవుతుంది అన్న భావనతో ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: యూట్యూబ్లో వచ్చే వీడియోలు చూసి చేయడం అనేది 100% కరెక్ట్ కాదండి. మామూలుగా అంటే లైట్గా ఎప్పుడైనా పెయిన్ ఉన్నప్పుడు మనం అలాంటి వాటి టెక్నిక్స్ ఏదైనా ఫాలో అవుతే కొంతలో కొంత మనకు బాగుండొచ్చు. కానీ నిష్ణాతులైన వాళ్ళ దగ్గర మనం ఎప్పుడైతే ఇలాంటి ట్రీట్మెంట్ గురించి సలహాలు తీసుకుంటామో అది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్సైజ్లు కూడా

0: చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజులు. సో ఇవి గ్రాడ్యువల్గా స్టేజ్ 1, స్టేజ్ 2 అలా ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఎక్సైల్ చేసే ఏర్పాటు ఉంటుంది. ఏ టైంలో ఎలాంటి ఎక్సైల్ చేయాలి అన్నది మనకు వాళ్ళు క్లియర్గా చెప్తారు కాబట్టి ఆ ప్రకారంగా మనం ఆ ఎక్సైల్ చేస్తూ వెళ్తామన్నమాట. సో స్టార్టింగ్లో చేయాల్సింది ఎండింగ్లో చేసినా, ఎండింగ్లో చేసింది స్టార్టింగ్లో చేసినా మనకి నొప్పి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికన్నా కూడా ఒక కరెక్ట్ అయిన నిపుణుల వద్ద మనం ఇలాంటి ప్రాబ్లం గురించి చర్చించి కరెక్ట్ అయిన ఎక్సైల్ చేయడం అనేది ఎప్పటికీ మంచిది.
1: జగదీష్ గారు, అనుకున్నప్పుడల్లా ప్రతి నిత్యము మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో నడుము నొప్పి తీవ్రతరమైనప్పుడు సొంతంగా మనకు మనము ఉపశమనం కలిగించుకునే ఏదైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: యాక్చువల్గా మనం ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ట్యాబ్లెట్ తీసుకోండి, ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోండి అని చెప్తుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఆ ట్యాబ్లెట్ తీసుకొని మళ్ళీ ఎవడి పని వాడు చేసుకుంటాడు. రెస్ట్ అనేది అసలు ఇవ్వనే ఇవ్వము, జనరల్గా జరుగుతున్న ప్రాబ్లమే ఇది. కానీ బ్యాక్ పెయిన్కి ఒక 2-3 రోజులు కంప్లీట్గా మనం రెస్ట్ ఇస్తే కనుక 50-70% ఆటోమేటిక్ క్యూర్ అవుతుంది. అయితే ఆ రెస్ట్ టైంలో పర్టికులర్ నడుములో ఎక్కడైనా ఒక భాగంలో మనకి బాగా నొప్పిగా ఉన్నప్పుడు వేడి నీళ్ళ కాపడం. వేడి నీళ్ళ కాపడం అంటే మామూలుగా మనం ఈ టర్కీ టవల్ని వేడి నీళ్ళలో ముంచి పిండి ఏదైతే భాగంలో మనకి బాగా నొప్పిగా ఉందో ఆ భాగంలో దాన్ని మెల్లిగా అలా అప్లై చేస్తే ఆ హీట్ అనేది దానిలో ఉన్న ఆవిరి అనేది శరీర భాగంలోకి వెళ్ళి అక్కడ ఏదైతే మనకి నొప్పికి కారణమైన కారకాలు ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇలాంటిది మనం ఇంట్లో వాడుకోవచ్చు. లేదంటే ఎత్తు పల్లాలు లేకుండా ఒక అంటే ఒక చేప లాంటిది, ఒక చేప లాంటి దాని మీద హ్యాపీగా మనం బోర్లా పడుకోండి. మీరు బోర్లా పడుకొని అలా ఒక 2-3 గంటలు అలా పడుకుంటే డెఫినెట్లీ దీన్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు హోమ్ రెమెడీ ద్వారా. ఇనిషియల్ స్టేజ్లో మనకి ఈ మధ్య స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో ఏవైనా మనం ఇలాంటివి చిన్న చిన్న రెమెడీలు చేసి తగ్గించుకోవచ్చు. తర్వాత ఒకవేళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే మటుకు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒక్కొక్క స్టేజీకి తగ్గట్టు వాళ్ళు చెప్పిన ఆ ఎక్సర్సైజ్లు ఆ స్టేజ్లో మనం అవి చేసుకొని మనం ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జగదీశ్వరాచార్య గారు, నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇప్పటి వరకు ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి, ఫిజియోథెరపీ చికిత్స గురించివి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಹಾಯ್, ಹಲೋ, ನಮಸ್ತೆ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್. ಮೇರಿ ವಿಂಟನಾರು ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹೆಡ್ಸ್ ಅಂಡ್ ಜೀ ವಿತ್ ಮೀ ಆರ್ ಜೇ ಚಂದನ. రెయిన్బో మే జీవితం రంగుల భయం వచ్చేసానండి. మన జెన్జీస్ అందరూ మనల్ని అది ఇది ఇది అది అని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా. మనం కూడా అన్ని జనరేషన్స్ కంటే తక్కువేమీ కాదు. మనలో చాలా టాలెంట్ ఉంది, వాటి

0: గురించి మాట్లాడుకుందాం. అలాగే కొంచెం మన బాధలు కష్టాలు, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో అన్నిటి గురించి బేసిక్గా జెన్జీస్ కోసం ఉండే మన షో అసలు ఎంత బాగుందో నాకైతే ఎంత ఎంత నచ్చింది. అసలు ప్రపంచంలో ఎవ్వరు కూడా జెన్జీస్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఒక షోని డిజైన్ చేయలేదు, అలా మేము చేసాము మన కోసం, జెన్జీస్ కోసమే ఈ షో. సో ఖచ్చితంగా హ్యాపీగా మీ ఫీలింగ్స్ అన్నీ వాట్సాప్ ద్వారా పంపించేసేయండి, నేను చదివేస్తుంటాను కూడా. 0402323482 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి, మన జెన్జీస్ కష్టాల గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు ఈ మధ్య ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చింది. ఏంటో తెలుసా? ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఫోన్ పక్కన ఉంటుంది. అంటే నాకు కూడా అనుకోండి, జస్ట్ నాకు కూడా ఎక్కడికి వెళ్ళినా నా ఫోన్ నాతో ఉంటేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నోటిఫికేషన్స్ అసలు ఏమీ రావు, మెసేజెస్ కూడా రావు. అయినా సరే ఒక్కసారి మాత్రం ఫోన్ అన్లాక్ చేసి చూస్తాం. ఎందుకు అన్లాక్ చేసామో కూడా తెలీదు. ఎస్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం, వాట్సాప్ ఓపెన్ చేస్తాం, కొత్త మెసేజెస్ ఏమీ ఉండవు. అయినా సరే మళ్ళీ అన్లాక్ చేసి లాక్ చేసి అలా ఉంటుందో. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తాం. అంటే ఒక 5 మినిట్స్, అమ్మో నేను అసలు ఫోన్ ముట్టుకొని ఈరోజు అసలు ఫోనే వాడను అని అనుకుంటాను. అదేంటో ఆటోమేటిక్గా ఒక 5 మినిట్స్ తర్వాత అసలు ఏ అకారణంగా రీజన్లెస్గా ఫోన్ని ఓపెన్ చేసి అసలు ఏంటో చూద్దాము అన్నట్టుగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్, మళ్ళీ వాట్సాప్, అదంతా ఉంటుంది. సరే ఒక్కసారి గమనించండి, కొన్నిసార్లు మనం ఫోన్ని అవసరం కోసం ఓపెన్ చేయడం లేదు, జస్ట్ హ్యాబిట్తో ఓపెన్ చేస్తున్నాం. అదే ఫ్రిడ్జ్ డోర్ని ఏం లేకపోయినా చూస్తాం కదా, అదొక క్యూరియాసిటీ. ఇంత 5 మినిట్స్కి ఇప్పటికి ఏం ఉండదు అక్కడ, అయినా కూడా చూస్తాం, అలాగే ఈ ఫోన్ కూడా. సో ఇంకా ఫన్నీ ఏంటంటే ఫోన్లో టైం చూడడానికి అన్లాక్ చేస్తాం. ఇదైతే చాలా, అసలు మనం వాచ్ పెట్టుకోవడానికి చాలామంది మానేసాం కదా, ఎందుకంటే ఫోన్లోనే టైం ఉంటున్నప్పుడు మన వాచ్ ఎందుకు. సో టైం చూద్దామని అన్లాక్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది, అది వెంటనే ఓపెన్ చేస్తాం. ఒక రీల్ చూస్తాం, ఇంకో రీల్ చూస్తాం. 10 మినిట్స్ తర్వాత ఫోన్ లాక్ చేస్తాం. అప్పుడు గుర్తొస్తుంది, అరే రే నేను టైం చూడడానికి ఫోన్ తీసుకున్నాను కదా. మళ్ళీ అన్లాక్ చేసి టైం చూస్తాం, అంటే టైం చూడలేదు అప్పటివరకు మనం. సో ఇది మీకు కూడా జరిగితే వెల్కమ్ టు ద క్లబ్ ఫ్రెండ్స్. మెల్లమెల్లిగా మన మెమరీ అనేది లాస్ అయిపోతున్నాం, మనం చాలా అడిక్టివ్గా మారిపోతున్నాం, చాలా డిస్ట్రాక్టివ్ మైండ్ సెట్కి మనం మారిపోతున్నాం అనడానికి ఇది ఒక సైన్ అన్నమాట. సో ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఫోన్ యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. అందరం చెప్పేదే కానీ ఇంత రియల్ గా మనము ఇది విన్నప్పుడే మనకు అనిపిస్తుంది అవును నిజం కదా అనేసి. సో ఇప్పటి నుంచి ఒక టైం డ్యూరేషన్ పెట్టుకొని అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వరకు నేను ఫోన్ చూడను ఎట్ ఎనీ కాస్ట్. ఆ 10 మినిట్స్లో జరిగిపోయే ఇదేమీ ఉండదు కాబట్టి అలా ఒక 10 మినిట్స్ ఇంటర్వెల్స్గా దాన్ని తీసుకొని అప్పుడు చూడడం ట్రై చేస్తే ఈ అడిక్షన్ అనేది తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? ఎస్, వాట్సాప్ చేసేసేయండి మీ ఆన్సర్స్. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz, జెన్ జీ విత్ మీ అజయ్ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: వాసి పడతా సదియా, అది లెక్క.
2: మైక్ టెస్టింగ్, 1 2 3.
3: చుక్ చుక్ చుక్
2: వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్.

0: వస్తావా?
1: అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇందుకు ఏం చేస్తావేంటి?
2: ఇంకేముంది? డెక్కడెక్కడం డెక్కడెక్కడం డెక్కడెక్కడం.

0: 101.9.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ జెన్జీ విత్ మీ ఆర్జె చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్, జెన్జీ లాంగ్వేజ్లో చాలా డేంజరస్ సెంటెన్స్ ఒకటి ఉంది. ఏంటో చెప్పనా? ఆన్ ది వే. ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే ఆన్ ది వే. యాక్చువల్లీ ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఎంతసేపు? జస్ట్ ఫర్ 5 మినిట్స్లో నీ ముందు ఉంటారు. ఆ 5 మినిట్స్లో వాళ్ళు బాత్ చేయాలి, డ్రెస్ చేంజ్ చేయాలి, హెయిర్ సెట్ చేయాలి, బైక్ తీసుకోవాలి, లొకేషన్కి రావాలి. ఇవన్నీ 5 మినిట్స్లో ఎలా పాసిబుల్? ఇంకో కేటగిరీ ఉంటుంది, నేను ఆల్మోస్ట్ వచ్చేసానరా, అరే ఎక్కడున్నావు, లొకేషన్ షేర్ చేయి అని అన్నాం అనుకో, ఒక పెద్ద సైలెన్స్. మన దగ్గర 5 మినిట్స్ అనేది టైం కాదు, ఎమోషన్ అనుకుంటా. అందుకే నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా 5 మినిట్స్లో వస్తున్నారు

మీరు చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు. అమ్మో 5 మినిట్సా కదా అని హరీ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఆ 5 మినిట్స్ కాస్త ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను కదా, 10 to 15 మినిట్స్ కన్నా పైన ఎక్కువ అవుతుంది తప్ప 5 మినిట్స్ మాత్రం అస్సలు అవ్వదు. సో నెక్స్ట్ టైం నుంచి ఎదుటి వాళ్ళ టైంని కూడా కాస్త వాల్యూ చేసి, అట్లీస్ట్ వాళ్ళకి మేబీ వేరే ప్లాన్స్ ఉండొచ్చు కదా, ఆ 5 మినిట్స్ అలా మనం ట్రాక్ చేసుకునే బదులు జస్ట్ ఎగ్జాక్ట్ టైం చెప్పి అట్లీస్ట్ అక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే ఎదుటి వాళ్ళ టైంకి కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, మనకి కూడా లైఫ్లో ఒక మంచి ప్లానింగ్ అనేది వస్తుంది. ఏమంటారు? ఎస్, మీ థింగ్స్ కూడా నాకు చెప్పండి త్రూ వాట్సాప్ 0402-32348-22. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz అండ్ జీ విత్ మీ ఆజీ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Zenzi with me, Ajay Chinna. Rainbow తో మీ జీవితం రంగులమయం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: సో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఒక మెసేజ్కి రిప్లై ఇవ్వడం కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది మనందరికీ. నిజమా కదా చెప్పండి? మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్లో చదివాం, కాసేపు ఆగి రిప్లై ఇద్దాం అని అనుకుంటాం, ఫోన్ పక్కన పెట్టేస్తాం. ఒక 1 hour అయిపోతుంది, 2 hours అయిపోతాయి, నైట్ కూడా అయిపోతుంది, చాలా అవర్స్ అయిపోయి ఉంటాయి అప్పటికే. సడన్గా అప్పుడు గుర్తొస్తుంది,

0: ఐదో టైంలో అయ్యో రిప్లై ఇవ్వలేదు కదా అని. వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే అవతల నుంచి ఇంకో మెసేజ్ కూడా వస్తుంది, హలో ఉన్నావా లేదా అన్నట్టుగా. అస్సలు టెన్షన్ ఇప్పుడు స్టార్ట్. ఇమీడియట్గా రిప్లై ఇస్తే ఇంతసేపు ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని అంటారు. ఇంకా లేట్ చేస్తే సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయిపోతుంది. చివరికి మన స్టాండర్డ్ డైలాగ్, సారీ మెసేజ్ ఇప్పుడే చూసా, కానీ మన మనసుకి తెలుసు మార్నింగే చూసామని. ఫ్రెండ్స్, ఈ మెంటల్ రిప్లై అనే హ్యాబిట్ మీకు కూడా ఉందా? మెసేజ్ చదివి మన బ్రెయిన్లోనే రిప్లై ఇచ్చేసి యాక్చువల్గా టైప్ చేయడం మర్చిపోతాం. జెన్జీ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, జెన్జీ ప్రాబ్లమ్స్. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది చాలా చాలా వర్సన్గా మారిపోతుంది, ఎదుటి వాళ్ళకి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ని ఇస్తుందన్నమాట. ఎందుకంటే అందరికీ తెలుసు మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనైనా వన్ అవర్కి ఒకసారైనా మనం ఫోన్ చూస్తుంటాము అని చెప్పేసి. సో అలా ఉన్నప్పుడు మనం ఇలా చేయడం కరెక్ట్ కాదేమో. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: Mic test, mic test. One, two. జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయూరు చిచి నాట్యమయూరు కుమారి నమలి నమలి ఆటా పాట నేడే చూడండి, కాస్కో రాజా ఏస్కో బాజా.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 998998

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz Gen Z with me RJ Chandana. Rainbow తో మీ జీవితం రంగులమయం. ఫ్రెండ్స్, ఒక సీరియస్ డౌట్ అబ్బా, మనకి ఒక సాంగ్ మొత్తం వినడానికి పేషెన్స్ అసలు తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక సాంగ్లో బెస్ట్ 15 seconds వింటాం. బా, ఏముంది సాంగ్, సూపర్ అనిపిస్తుంది. ఫుల్ సాంగ్ సెర్చ్ చేస్తాం. సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ 20 seconds మ్యూజిక్. అబ్బా, ఇంకా సాంగ్ స్టార్ట్ అవ్వలేదు, ఫార్వర్డ్ చేస్తాం. మూవీ కూడా అలాగే, సెన్స్ కొంచెం స్లోగా ఉంటే ఫోన్ తీసేస్తాం. యూట్యూబ్ వీడియో 20 minutes ఉందంటే 2x స్పీడ్ ఉందా అని చూస్తాం. ఫుడ్ ఫాస్ట్, డెలివరీ ఫాస్ట్, ఇంటర్నెట్ ఫాస్ట్, ఎంటర్టైన్మెంట్ కూడా ఫాస్టే. సో మన గ్రాండ్ పేరెంట్స్ ఒక్క లెటర్ కోసం ఎన్నో రోజులు వెయిట్ చేసేవాళ్ళు. మనకి వాట్సాప్లో 2 minutes రిప్లై రాకపోతే కూడా ఏమైంది అని సెకండ్ మెసేజ్ పంపిస్తాం. స్పీడ్ మన లైఫ్ని చాలా ఈజీ చేసింది ఫ్రెండ్స్. కానీ ఒక్కోసారి పేషెన్స్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిందేమో అనిపిస్తుంది. ఒక్కోసారి నిజంగా ఒక 2 minutes ఆగి స్లోగా వెళ్ళడం ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి అంత ఫాస్ట్గా వెళ్ళనక్కర్లేదేమో, అంత ఫాస్ట్గా వెళ్తే ఒక్కోసారి అంత క్లారిటీ కూడా ఉండదేమో అనిపిస్తుంటుంది. ఎస్, ఏమంటారు, మెసేజ్ చేసేయండి, వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz జెన్సీ విత్ మీ ఆజ చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

రాకపోతే కూడా ఏమైంది అని సెకండ్ మెసేజ్ పంపిస్తాం. స్పీడ్ మన లైఫ్ని చాలా ఈజీ చేసింది ఫ్రెండ్స్, కానీ ఒక్కోసారి పేషెన్స్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిందేమో అనిపిస్తుంది. ఒక్కోసారి నిజంగా ఒక 2 మినిట్స్ ఆగి స్లోగా వెళ్ళడం ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి అంత ఫాస్ట్గా వెళ్ళనక్కర్లేదేమో, అంత ఫాస్ట్గా వెళ్తే ఒక్కోసారి అంత క్లారిటీ కూడా ఉండదేమో అనిపిస్తుంటుంది. ఎస్, ఏమంటారు, మెసేజ్ చేసేయండి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, జెన్సీ విత్ మీ ఆజ చంద్ర, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ అండ్ జీ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఒక్కసారి స్క్రీన్ షాట్ ఫోల్డర్ని ఓపెన్ చేసి చూడండి. నిజంగా కామెడీ అక్కడే ఉంటుంది. ఒక డ్రెస్ స్క్రీన్ షాట్, రెస్టారెంట్ స్క్రీన్ షాట్, ఏదో మోటివేషనల్ కోట్ ఉంటుంది, ఆహా అది వేరే లెవెల్ అసలు. ఫ్రెండ్స్ పంపిన ఫన్నీ చాట్, ఓకే అది స్క్రీన్ షాట్. ఏదో ఒక ప్రోడక్ట్, ర్యాండమ్ ప్రోడక్ట్, అది కూడా స్క్రీన్ షాట్. ఒక రెసిపీ, అదే సో మనం అసలు పెద్ద చెఫ్ అయిపోయి వంటలు చేసినట్టు, అసలు దాన్ని కూడా స్క్రీన్ షాట్. తర్వాత చూస్తా అని సేవ్ చేసిన ఇన్ఫర్మేషన్, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీన్ షాట్స్. కానీ అస్సలు క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ వాటిని మనం ఎప్పుడైనా చూస్తామా అసలు? ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే వెంటనే స్క్రీన్ షాట్, తర్వాత యూస్ఫుల్ అవుతుందిలే అని. ఒక 1 మంత్ తర్వాత అదే స్క్రీన్ షాట్ చూస్తే

ఇది ఎందుకు తీసానబ్బా అని మనమే కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని వార్నింగ్ వస్తుంది. గ్యాలరీ క్లీన్ చేద్దామని ఓపెన్ చేస్తాం, ఒక్కో స్క్రీన్ షాట్ చూస్తూ అసలు రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు ఇంకా దాచుంచాం అన్నట్టుగా మనకి మనమే అనిపిస్తుంటుంది అన్నమాట. అబ్బా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఎప్పుడైనా పనికొస్తుందేమో, ఇది మాత్రం అసలు డిలీటే చేయలేము. అబ్బో బాబు డిలీట్ చేస్తే మొత్తం అసలు చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. చివరికి 300 ఫోటోలు చూసి డిలీట్్ చేసేవి 4 5. ఫ్రెండ్స్, మన స్క్రీన్ షాట్ ఫోల్డర్కి ఒక డిజిటల్ డ్రాయర్ లాంటిది అన్నమాట. అలా ఒక డ్రాయర్ మన ఇంట్లో ఉంటుంది కదా, అవసరం ఉందో లేదో తెలియని ఒక చిన్న చిన్న వస్తువులని అందులో వేస్తుంటాం. అలాగే ఫోన్లో స్క్రీన్ షాట్ ఫోల్డర్ అదే పనిచేస్తుంది. ఈరోజు ఫ్రీ టైం దొరికితే మీ స్క్రీన్ షాట్స్ని ఒక్కసారి చూడండి, మీ ఫోన్లో మీకే తెలియని మినీ హిస్టరీ ఉంటుంది. ఏమంటారు? ఎస్, సో అట్లా కొంచెం మనం కాన్షియస్గా ఉంటే బెటర్. ఏమంటారు? ఎస్, జెన్జీ కష్టాలండి, జెన్జీ కష్టాలు. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz జెన్జీ విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9. ಎಸ್ ವೆಲ್ಕಮ್, ನೀನು ವಿಂಟುನಾರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹೆರ್ಟ್ಜ್. ಹೆಲೋ ರೈನ್ಬೋ, ವಿತ್ ಮೀ ಆರ್ ಜೆ ಚಂದನ. ರೈನ್ಬೋ ತುಂಬಿ ಜೀವಿತಂ ರಂಗುಲಮಯಂ. ಎಸ್, ಮೀ ಮಾ ಮನಂದರಿ ಫೇವರೆಟ್ ಶೋ ದಟ್ ಈಸ್ ಹೆಲೋ ರೈನ್ಬೋ. ಈರೋಜು మన అందరికీ ఒక మంచి టాస్క్ ఇవ్వాలని నాకు అనిపించింది అన్నమాట. ఏంటి ఈరోజు టాపిక్ ఆర్ టాస్క్ ఏంటంటే, నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్తో ఆ పదంతో మీరు పాట టూ లైన్స్ పాడాలి. ఎస్, ఫస్ట్ కాల్ లక్కీ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ. ఎస్, సో మీరు కాల్ చేసిన తర్వాత మాత్రమే నేను ఆ వర్డ్ చెప్తాను, ఎందుకంటే మీరు ముందే ఆలోచించుకొని పాట కూడా ప్రిపేర్ అయిపోతే కష్టం కదా. సో అందుకని కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నో నో నో. ఎస్, ఈరోజు ఏంటి ఇలా జరుగుతుంది? ఎస్, ట్రై చేద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ ఈవినింగ్, చందన గారు, శ్రీనివాసరావు, మలక్పేట్ అమ్మ గారు.
0: ఎస్, శ్రీనివాసరావు గారు, కొంచెం ఎఫ్ఎం ని దూరంగా పెడితే నా వాయిస్ నాకు వినిపిస్తుంది. సో మనం పదం చెప్పేస్తాను, ఆ పదంతో మీరు పాట పాడేసేయచ్చు, ఓకేనా? ఎస్, అసలే హైదరాబాద్ చాలా కుంభవృష్టి వర్షాలతో ఇదవుతుంది కదా, సో వాన వాన పదం పైన పాట పాడాలి. వాన వాన
1: వాన వాన వాన వాన వాన
0: యా గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి
1: ఎవరు ఉన్నారు? నేనే.
0: నేనే అంటే?
1: హలో.
0: ఎస్, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నేను చెప్పు. ఎవరు?
0: రమణయ్య గారు.
1: వెరీ గుడ్, మెమరీ ఫర్
0: చాలా ఈజీ. అసలు చాలా చాలా చాలా ఈజీ అడిగేస్తాను. మరి అడిగినా సరే, ఇందాక వాన గురించి అడిగితే తనకి సరిగ్గా గుర్తు రాలేదు కాబట్టి వాన మీద పాడేస్తారా? వాన
1: వాన మీద ఆయన చెప్పినాడు కదమ్మా, ఇంకోటి వేరే చెప్పు.
0: సరే, వెన్నెల. మరి
1: వెన్నెల
0: వెన్నెల
1: పదం ఏ దాంట్లో రావచ్చు కదా.
0: పర్లేదు, పర్లేదు, పాడేసేయండి. పాడేసేయండి, పర్లేదు, వెన్నెల రావాలి అంతే.
1: వెన్నెల రావాలంటే రామ కథను వినరయ్యా, ఇక పర సుఖముల నొటకే సీత. రామ కథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయులు. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నల్లురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, గడియేని రఘురాముని వీడి గడుపలేని యా భుజాని.

0: ಕೌಶಿಕುಯಾಗಮೋ ಕಾತಿರಮ್ಮನೆ ಪನಿಚನು ನೀರದ ಶಾಮುನಿ ಕಾತಕಿದು ನಿಮಿ ಜನ್ನಮುಗಾಚಿ ತಪಸುಲ ಜೀವನ ತಲದಾಚಿ ಜನಕುನಿಯಾಗಮು ಸೂಟು ನೆಪಮ್ಮುನ ಚೆನಿಯನು ಮಿಥಿಲ ಕುದಾಶರತಿ ಮದನ ಕೋಟಿ ಸುಕುಮಾರುನಿ ಕನುಗುಣಿ ಮದನ ಕೋಟಿ ಸುಕುಮಾರುನಿ ಕನುಗುಣಿ ಮಿಥಿಲಕು ಮಿಥಿಲಯೇ ಮುರಿಸಿನದಿ ದರ ನಿಜ ಮದಿಲೋ ನೆರಿಸಿನ ಮೋದಮು వెన్నెలవానలు కురిసినవి
1: అమ్మయ్య వెన్నెలు వచ్చింది ఇప్పటి వరకు ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటి నుంచి తూచ్ అంటే ఎప్పుడో చివరిలో వెన్నెలు ఉంటే కుదరదు పల్లవిలో వెన్నెలు ఉండాలి ఎస్ థ్యాంక్ యూ ఇక్కడ నుంచి నెక్స్ట్ కాలర్ నుంచి మాత్రం ఎప్పుడో చివరిలో వెన్నెలుండి ఎప్పుడో చివరిలో వానుంది అంటే కుదరదు పల్లవిలో వెన్నెలు ఉండాలి పల్లవిలో వర్షం ఉండాలి సో అదనమాట చిన్న సాంగ్ వినేసేద్దాం మళ్ళీ మాట్లాడేసుకుందాం థ్యాంక్ యూ రమణయ్య గారు ఎస్

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back.

0: బ్యాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.8 MHz. హలో రెయిన్బో విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను ఒక మంచి వర్డ్ ఇస్తాను, అదే పదం ఇస్తాను, దానిపైన పల్లవిలో మాత్రమే పల్లవిలో ఆ వర్డ్ ఉండేలాగా పాట పాడాలి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970471. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో, గుడ్ ఈవినింగ్ చందన, ఐమ్ శోభ ఫ్రమ్ మియాపూర్.
0: yes, శోభ గారు ఇచ్చేనా మరి వర్డ్?
1: టుడే మై బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే శోభ గారు. yes,
1: నా బర్త్డే రోజు.
0: విష్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. యా, ఓకే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సరే, అయితే పుట్టినరోజు మీద పాట పాడేసేయండి మీరే, వెరీ బెటర్ కదా.
1: పాడేసేయాలా? ఒక మనసుకు నీడే.

0: ఎస్ సూపర్ సూపర్
1: పడ్డే
0: సూపర్.
1: నేనే పాడుతున్నా.
0: నిజంగా చాలా చాలా బాగా పాడారు. మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు, ఫ్రమ్ రెయిన్బో
1: థ్యాంక్ యూ
0: తరఫు
1: సో
0: నుంచి,
1: మచ్.
0: నా తరఫు నుంచి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్
1: థ్యాంక్ యూ.
0: కాలింగ్. ఎస్ నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో,
0: ఎస్ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: వెరీ గుడ్ ఈవినింగ్ చందన గారు, నేను ఓలేడి ప్రభాకర్ రావు అని.
0: ఎస్ చెప్పండి. సో చెప్పేమంటారా?
2: అడగండి.
0: చందమామ.
2: చక్కనయ్యా చందమామ, ఎక్కడున్నావు నీవు? లేక దిక్కు లేక చుక్కలైనాము.
0: సూపర్ సూపర్ సూపర్,
2: నేను మనసులో అనుకున్నాను అదే వచ్చింది కరెక్ట్ గా చందన గారు.
0: ఓకే,
2: అనుకుంటున్నాను వాన అయిపోయింది, వెన్నెల అయిపోయింది, చందమామ మీద ఇస్తారు ఇస్తారు ఇస్తారు అనుకుంటున్నాను. పని పెట్టేసాను. ఓలేడి ప్రభాకర్ రావు, నమస్కారం చందన గారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చిన్న సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో రెయిన్బో, విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. హలో రెయిన్బో విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, అంటే మీరు కాల్ చేశాక నేను ఒక వర్డ్ ఇస్తాను, దానిపైన మీరు సాంగ్ పాడాలి. సో మీరు మాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో మేడం.
0: ఎస్ చెప్పండి.
1: రామాచారపురం విజయనగరం కాశీ మాట్లాడుతున్నామ్మా.
0: చెప్పండి.
1: చెప్పండి.
0: ఓకే, ప్రేమ. అయ్యో కాల్ కట్ అయిపోయినట్టుందే. ఎస్ నెక్స్ట్ కాలర్. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో.
0: హలో.
2: హాయ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: శిరీష అండి, పటాన్.
0: శిరీష గారు, సో వర్డ్ చెప్పేసి ఏమంటారా, పాట పాడేస్తారా?
2: చెప్పండి.
0: ప్రేమ. పాడండి పాడండి, బాగా పాడుతున్నారు. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
3: నమస్తే అండి, మంగాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా?
0: యా యా బాగున్నాను, మీరు బాగున్నారా?
3: చెప్పడం పదం.
0: మనసు.
3: మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుందిన అదే భాగ్యము అదే స్వర్గము.
0: వా వా వా, గుడ్ గుడ్ గుడ్ గుడ్, నైస్ నైస్ నైస్, చాలా బాగా
3: అంటే మంచి ఛాన్స్ ఇచ్చారంటే ఇష్టమైన పాట పాడానన్న.
0: Yes,
3: చాలు. థ్యాంక్ యూ. ఇది డాక్టర్ చక్రవర్తి సినిమాలో పాట అన్నమాట, చాలా ఇష్టమైన పాట, గంటసాల గారి పాట.

0: ಥ್ಯಾಂಕ್ ಯು
1: ಸೋ ಮಚ್.
0: ಥ್ಯಾಂಕ್ ಯು. ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲರ್. ಎಸ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಅಂಡಿ, ಎವರು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ, ಯಾಕೆ ನಿಂಚಿ?
2: ಹಲೋ, ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ, ಒಕ್ಕ ನಿಮಿಷ.
0: ಯಾ, ಚೆಪ್ಪಂಡಿ.
2: ಹಲೋ,
0: ಚೆಪ್ಪಂಡಿ.
2: ಒಕ್ಕ ನಿಮಿಷ, ತಮ್ಮ ಪಾಡ್ತಾರೆ ಬಾಗ ವಾನ ವಾನ ಪಾಠ ಅಂತ ಬಾಗ.
0: ಹಲೋ
2: ಹಲೋ,
0: ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಅಂಡಿ,
2: ಗುಡ್
0: ಈವ್ನಿಂಗ್. ಎವರು ಮಾತಾಡ್ತಿದ್ದೀರಿ?
3: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
3: నా పేరు జయ అండి.
0: జయ, ఓకే. పదం ఇచ్చేయమంటారా, పాట పాడతారా?
3: కన్ను
0: కన్ను కన్ను కన్ను
3: కన్ను కన్ను అంటే దేవుణ్ణి గుర్తురాట్లేదు కన్ను అంటే.

0: ಅರ್ಥ
1: ಕಣ್ಣು ಕಣ್ಣು ಕಣ್ಣು.
0: ಕಣ್ಣ
1: ಹ್ಮ್
0: ಕಣ್ಣಂತೆ ಬಾಬು ದೇವಣ್ಣ ಗುತ್ತಾಗ್ಲಿ ಕಣ್ಣಂತೆ.
1: ಓಕೆ ಅಂಡಿ, ಬೆಟರ್ ಲೈಕ್ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಕಾಲಿಂಗ್. ఎస్, ఒక చిన్న సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.

0: ఏంది బ్రో కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೇರಿ ವಿಂಟುನಾರು ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹೆರ್ಟ್ಸ್. ಹೆಲೋ ರೈನ್ಬೋ, ವಿತ್ ಮೀ ಆರ್ಜೆ ಚಂದನ. ರೈನ್ಬೋ తో మీ జీవిత రంగులమయం. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ పైన మీరు సాంగ్ పాడాలి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ జగన్ గారు, బాగున్నారా?
1: బాగున్నామండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరుకు ఉమా కోకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను.
1: ఎస్, ఇచ్చేనా పదం
2: చెప్పండి, వాటి చెప్పండి.
1: కన్ను, ఇందాక చెప్పలేకపోయారు, చెప్పండి.
2: కనులు మూసిన నీవాయే, కనులు తెరిచిన నీవాయే, ఒక సాంగ్ ఉంది.
1: ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
2: చాలా కరెక్టేనా?
1: యా
2: ఓకే, థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ అండి, రేడ్. బాగుంటా అండి?
1: బాగున్నామండి. ఎస్, చెప్పండి. చెప్పేయాలా?
3: సరే అండి.
1: నవ్వు
3: నవ్వు, నువ్వంటే నాకు ఇష్టం.
1: నవ్వు నవ్వు, నువ్వు కాదు,
3: నీ నవ్వంటే.
1: కమాన్, సూపర్ సూపర్. అమ్మమ్మో,
3: ఇష్టమైన పాట మీరు అడిగారు అది.
1: అసలు ఈరోజు అంతా ఇట్లనే జరుగుతుంది. కరెక్ట్ గా వాళ్ళు ఏదో అనుకుంటే నేను అదే అడుగుతున్నానంట, అదే పాడుతున్నారు.
3: అసలు
1: అదే, అసలు అలాంటిది రావద్దు ఎవరికి కూడా. ఎస్, చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, అదేనా? ట్రై చేస్తా. ఓకేనా?
3: థాంక్స్ అండి.
1: ఎస్ ఎస్, ఓకే, బాయ్ బాయ్.
3: బాయ్ అండి.
1: ఎస్, ఒక చిన్న సాంగ్ వినేసేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. హలో రెయిన్బో, విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, Ajay Chandra. Rainbow తో మీ జీవితం రంగులమయం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక వర్డ్ చెప్తాను, మీరు దానికి సాంగ్ పాడాలి. సో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అడిగేనా మరి? గాలి గాలి గాలి పీల్చుకునే గాలి
2: గాలి గాలి నోట్లో వస్తున్న వస్తుంది, మర్చిపోతున్నాము. గాలి వానలో కుట్టిన ఉందా పాట అది?
1: ఓకే, గాలి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఓకే అండి, సో గాలి మీద పాట పాడేస్తారా?
3: నాకు పాటలు రావాలి, జస్ట్ మాట్లాడాలని.
1: ఓకే, ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నార్మల్ గా పాటలు పాడడం రాదా లేకపోతే ఇష్టం ఉండదా?
3: ఇష్టం ఉండదండి.
1: ఓకే, ఎస్, ఎస్, ఓకే, ఫైన్ ఫైన్. మీ పేరు చెప్పలేదు.
3: నా పేరు మహేష్ అండి.
1: మహేష్ గారు, ఓకే. ఎవరికైనా ఏమైనా మెసేజ్ చెప్పాలా?
3: మా వైఫ్ కి గుడ్ ఈవినింగ్ చెప్పండి.

0: ఉన్నానండి, నేను వర్క్ చేస్తున్నాను యాక్చువల్ గా.
1: Yes, yes. Okay, అండి. గుడ్ ఈవినింగ్ అండి. తన పేరు?
0: తన పేరు బుజ్జి అండి.
1: బుజ్జి గారికి గుడ్ ఈవినింగ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ.
1: Yes, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, రాజశేఖర్ నా పేరు.
1: ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హైదరాబాద్.
1: Yes, గాలి మీద పాట పాడేస్తారా?

0: కాంతికి నెరవేది, గాలికి కులమేది. ఎంఎస్ విశ్వనాథ్ సంగీత సారథ్యంలో సి నారాయణ గారు రాసిన మంచి పాట. అలాగే ఇంకొక చిన్న పాట, గాలి కదుపు లేదు కదలి కంతు లేదు, గంగ వెల్లువాక మండలంలో ఇమిడేదేనా, ఉరికే వయసుకు గిరిగిస్తే అది ఆగేదేనా. సేమ్ ఎంఎస్ విశ్వనాథ్ సంగీత సారథ్యంలో ఆత్రేయ గారు రాసిన పాట జానకమ్మ పాడింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: సూపర్ అండి, చాలా చాలా చాలా బాగా పాడారు. అసలు మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా, పాడతారా, మీరు సింగరా?
0: సింగర్ అంటే చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకున్నాను.
1: యా, తెలిసిపోతుంది.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో అదన్నమాట సంగతి. సో ఒక చిన్న సాంగ్ వినేసేద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో, రెయిన్బో విత్ మీ అజయ్ చంద్ర. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Hello, Rainbow with me, RJ Chandana. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, నేను ఒక వర్డ్ ఇస్తాను, దానిపైన మీరు పాట పాడాలి. మీరు నాకు కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970471. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం, నేను కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి మేడం.
1: ఓకే అండి, వర్డ్ చెప్పేయమంటారా?
2: మాట్లాడక చాలా రోజులైంది మేడం, మాట్లాడుతున్నాను ఇప్పుడు.
1: ఓకే అండి,
2: వర్డ్
1: పదం చెప్పేసేయాలా?
2: చెప్పమ్మా.
1: పువ్వు,
2: పువ్వు, పువ్వు, పువ్వుల్లో దాగి ఉన్న తేనెంతో అతిశయం, అదొకటి. పువ్వులు గుసగుసలాడేనని జత కూడేనని ఈ రోజు తెలిసింది.
1: ఓకే, థాంక్స్
2: మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, అదన్నమాట సంగతి. సో ఇంకా చాలా పదాలు ఉన్నాయి మనకి, సో మాట్లాడేసుకుందాం. నెక్స్ట్ కాలర్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు కృష్ణ అండి.
1: ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కృష్ణ గారు?
3: మేడం, నేను కేఎస్ఆర్ టౌన్షిప్, సికింద్రాబాద్ అండి.
1: ఓకే, ఇచ్చేయమంటారా వర్డ్?
3: ఇవ్వండి మేడం.
1: మల్లె.
3: మల్లెల వాన, మల్లెల వాన, నాలోన మనసంతా కురిసి మదిలోన, నాలోన అంతే మేడం.
1: Yes, yes, superb, superb, superb, Bandi. Thank you, thanks for calling.
3: Thank you, ma'am.
1: Yes, good evening, Andi. Ever maatladutunnaru ekkadi nunchi?
4: Namaste, Chandana sister. Nenu Kokapalla House Board nunchi, Shankar.
1: Okay, Shankar garu. Ichchemintara paata?
4: Meeto maatladanu, madam.
1: Avuna? Okay, thank you, Andi. Thank you, thank you.
4: Ante topic edante, madam. Ante chinna message. Ashada maasam mana teligunte aadavarullandarki chaala ishtamaina maasam kada, sister. ఈ మాసంలో స్పెషల్ గా మన తిరుగుంటే ఆడపడుచులందరూ గోరింటాక్ ని ఇష్టపడతారు కదా, నేను గోరింటాక్ మీద ఒక పాట పాడదారని మీకు
1: చేసేది.
4: అన్నా చెల్లెల అనుబంధం, జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది కోలాహలం, అన్య దిద్దిన వర్ణాలు అన్ని అరిచేతిలో నా హరివిల్లై, గోరింత పండగ మా ఇంత పండుగ.
1: ఓకే అండి, సూపర్ సూపర్, థ్యాంక్ యూ,
4: థ్యాంక్ యూ సార్,
1: థ్యాంక్ యూ. ఎస్, ఒక సాంగ్ వినేసేద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. హలో, రెయిన్బో విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz.

0: హలో రెయిన్బో విత్ మీ అది చిన్న రెయిన్బోతో జీవితం రంగుల వయం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నేను ఒక వర్డ్ ఇస్తాను, మీరు దానిపైన సాంగ్ పాడాలి. మీరు మా కాల్ చేయాల్సినటువంటి నెంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970471. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: ఎస్, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: మేడం, మాది కర్నూలు జిల్లా కోడుమూరు మేడం, నాగర్ల విశ్వేశ్వరయ్య.
0: ఓకే అండి, ఇచ్చిన పదం పాడేస్తారా
1: మేడం? ఈ నంబర్ కోసం ఇంత తిప్పల కష్టపడినా మేడం, మీ స్పీడ్ చెప్తారు నంబర్ ఇది.
0: ఓకే, నెంబర్ చెప్పాలి మీకు?
1: ఫస్ట్ టైం మేడం దీనికి ఫోన్ చేయాలి, ఫోన్ నాకు చిన్నప్పటి నుంచి ఆశ మేడం ఇది.
0: ఓకే, 040
1: లేదు మేడం, ఇప్పుడు ఉంది ఇదే నంబర్ కదా మేడం.
0: ఓకే అండి, ఫైన్. ఎస్
1: మేడం, ఇది
0: చేయొచ్చండి.
1: లేదా మీ రేడియో కార్యక్రమాలు అన్ని బాగుంటాయి మేడం.
0: ఓకే అండి,
1: మీ యాంకరింగ్ కానీ సూపర్ మేడం.
0: థ్యాంక్ యూ.
1: మీ తెలంగాణ స్టేట్ ప్రజలందరికీ మా ఏపీ ప్రజల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పదం ఇచ్చేస్తాను, పాట పాడేస్తారా?
1: మనకు అంత టాలెంట్ లేదు మేడం, పగ్గం వేసాం చేనేత కార్మికులు.
0: పర్లేదు, ఏదో ఒకటి ట్రై చేయండి. ఓకేనా? ఈజీగానే ఇస్తా.
1: చెప్పండి మేడం.
0: కోయిల.
1: కోయిల, అది కోయిల పాట బాగుంది, బాగుంది మేడం అది.
0: యా యా, ఓకే, చూసారా, పాడండి, ట్రై చేయండి, నో ప్రాబ్లం.
1: మీ పేరు మేడం?
0: చందన.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, నెక్స్ట్ కాలర్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
0: ఓకే అండి, పదం చెప్పేనా, పాట పాడేస్తారా?
2: చెప్పండి.
0: నది.
2: నది.
0: యా యా, అవునండి.
2: గల గల తారుతున్న గోదారిలా, జల జల బారుతున్న శనయూరులా, నా కోసమైను అలా కన్నీరు రామారగా, నాకెందుకు ఉన్నది హాయిగా, నా కోసమైను అలా కన్నీరు రామారగా, నాకెందుకు ఉన్నది హాయిగా, గల గల పారుతున్న గోదారిలా. అదండి,
0: సూపర్ బండి, చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, థ్యాంక్స్,
2: థ్యాంక్ యూ సో మచ్,
0: థ్యాంక్ యూ అండి. ఎస్, సాంగ్ వినేసేద్దాం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం లభించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. గత సోమవారం లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ప్రస్తుతం ఉన్న 33 నుంచి 38కి న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార ధాన్యాలు వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాల మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో చెప్పారు. దేశంలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాల శాఖ సంయుక్తంగా ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపంశంపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో పేదలు నిజమైన భూ హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భారత్ రష్యా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేసే వేదికగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయం నిలవాలని మంత్రి ధనసరి సనసూరి సీతక్క ఆకాంక్షించారు. తెలంగాణలో చేపల పెంపకం, అక్వాకల్చర్ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2021 నుంచి ఇప్పటి వరకు 353 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మత్స్య సంవర్ధక మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కోరారు. ఒడిషా రాష్ట్రంలోని నైనీ బొగ్గుగన్ నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని రైల్వే సైడింగ్కు, అలాగే స్థానిక వినియోగదారులకు లక్ష్యాల మేరకు ప్రతిరోజు రవాణా చేయడం కోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని సింగరేణి ఉన్నతాధికారులు ఈ సాయంత్రం

నైనీగని వద్ద నిర్వహించారు. సమావేశంలో ప్రముఖ వినియోగదారులైన జిందల్ స్టీల్, జిందల్ ఇండియా పవర్ లిమిటెడ్, మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్, తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, బొగ్గు రవాణా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

FM Rainbow 101.9. Yes, welcome. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం వచ్చేసానండి. మన తెలంగాణ గురించి మాట్లాడుకోవడానికి, మన ట్రెడిషన్స్, మన పాటలు, ఆటలు, మన ఇమోషన్స్, మన గొప్పతనం గురించి మనమే కదా మాట్లాడుకోవాల్సింది. సో అందుకే నేను వచ్చేసాను. సో మన తెలంగాణలో ఒక చిన్న కొయ్య బొమ్మ చేతిలోకి తీసుకుంటే దాని వెనకాల 400 సంవత్సరాల చరిత్ర ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? నేను మాట్లాడుతోంది ఫేమస్ నిర్మల్ కొయ్యల బొమ్మల గురించి. నిర్మల్ అంటే ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఉత్తర తెలంగాణలో ఉన్న ఈ ప్రాంతానికి కళలతో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ తయారయ్యే కొయ్య బొమ్మలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నమాట. ఈ నిర్మల్ కళ సాంప్రదాయం దాదాపు 400 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్తుంటారనమాట. మరి ఈ కళ ఇక్కడికి ఎలా వచ్చిందంటే, 17th century నిమ్మనాయుడు అనే స్థానిక పాలకుడి కాలంలో నకాష్ కళాకారుల కుటుంబాలు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడినట్టు ఈ కళా చరిత్రలో చెప్తారనమాట. వాళ్ళు వుడ్వర్క్, పెయింటింగ్లో చాలా స్కిల్డ్ ఆర్టిస్టులు అనమాట. అలా వాళ్ళ దగ్గర ఉన్న కళ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తూ నిర్మల్ ప్రాంతానికి ఒక ప్రత్యేక ఐడెంటిటీగా మారిపోయిందనమాట. మనం ఇప్పుడు ఒక షాప్లో చూసి అబ్బా ఎంత బాగుంది ఈ కొయ్య బొమ్మ అని అనుకుంటాం. కానీ ఆ చిన్న బొమ్మ వెనకాల ఒక కళాకారుడి స్కిల్ ఉంటుంది, ఒక కుటుంబం హిస్టరీ ఉంది, 100 సంవత్సరాలుగా ట్రెడిషన్ ఉంది. అందుకే ఫ్రెండ్స్, నిర్మల్ కొయ్య బొమ్మని చిన్నదే కావచ్చు కానీ దాని కథ మాత్రం చాలా చాలా పెద్దది. ఎస్, మంచి సాంగ్ వినేసిద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, మనం నిర్మల్ కొయ్య బొమ్మల గురించి మాట్లాడుకుంటున్నాం. నిర్మల్ కొయ్య బొమ్మ చూడగానే చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా కనిపిస్తుంది కదా, కానీ అసలు అది ఎలా తయారవుతుందో తెలుసా? చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఏదైనా చూసినప్పుడు దాని వెనకాల ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకుందామని. సో ప్రాసెస్ తెలుసుకుందామా? అసలు ప్రాసెస్ వింటే ఒక కొయ్య బొమ్మ కోసం ఇంత వర్క్ చేస్తారా అనిపిస్తుంది మీకు. ముందుగా కళాకారులు పొనికి లేదా పొంకి చెక్క అనే లైట్ వెయిట్ వుడ్ని, సాఫ్ట్ వుడ్ని ఉపయోగిస్తారట. ఈ చెక్క చాలా తేలికగా ఉంటుంది, కావలసిన షేప్లోకి తీసుకురావడానికి కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ముందుగా చెక్కను కావలసిన ఆకారంలో కట్ చేస్తారు. బొమ్మకి డిఫరెంట్ పార్ట్స్ అవసరమైతే వాటిని విడివిడిగా తయారు చేసి తర్వాత జాయిన్ చేస్తారు. అంటే మనం అనుకుంటాం కదా, అంటే బొమ్మని రెడీ చేసేటప్పుడు మా అంతా ఒకేసారి చెక్కేస్తుంటారు అని అనుకుంటాం కదా, కానీ నిర్మల్ కొయ్య బొమ్మల విషయాల్లో మాత్రం అది అలా కాదనమాట. డిఫరెంట్ డిఫరెంట్గా కావాల్సి వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసి దాన్ని జాయిన్ చేస్తారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఫ్రెండ్స్. సాడస్ట్ అంటే ఉడికించిన చింతగింజలతో తయారు చేసిన పేస్ట్ లాంటి ట్రెడిషనల్ మెటీరియల్ని కూడా తయారీ ప్రాసెస్లో ఉపయోగిస్తారన్నమాట. తర్వాత సర్ఫేస్ని ప్రిపేర్ చేస్తారు, నార్మల్గా కోటింగ్ ఇచ్చి అది డ్రై అయిన తర్వాత అప్పుడు స్మూత్ చేస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే కలరింగ్ అనేది మొదలవుతుందన్నమాట. అంటే మనం చివరిలో చూసేది బ్యూటిఫుల్ కలర్ మాత్రమే, కానీ దాని వెనకాల వుడ్ సెలెక్షన్, కట్టింగ్, షేపింగ్, జాయినింగ్, డ్రైయింగ్, స్మూత్నింగ్ అండ్ పెయింటింగ్, ఇలా ఎన్నో స్టేజెస్లో ఈ బొమ్మ తయారవుతుందన్నమాట. అందుకే ఫ్రెండ్స్, హ్యాండ్మేడ్ అనే ఒక్క వర్డ్ చాలా చిన్నదిగా కనిపించినా దాని వెనకాల ఉండే పని మాత్రం చాలా పెద్దది. అసలు మనం చూసి అవి ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తాయంటే, అసలు నాకేమనిపిస్తుందంటే, అంటే మనం నార్మల్గా ఇంట్లో షో పీసెస్ పెడతాం కదా, సో అవన్నీ తీసేసి, అంటే ఈ మోడర్న్కి వచ్చే పెయింటింగ్స్ అవన్నీ తీసేసి జస్ట్ నిర్మల్ కొయ్య బొమ్మలు ఎన్నుంటే అన్నీ పర్ఫెక్ట్గా దాన్ని థీమ్ని తీసుకొని అన్నీ దాంట్లో చాలా వరకు చూసాను నేను. ఇట్లా దశావతారాలు ఉంటాయి, పిచ్చుకలు, రామచిలుకలు, అట్లా నేచర్ థీమ్ తోటి అలా చాలా ఉంటాయి కదా, అవన్నిటిని తీసుకొచ్చి ఒక మంచి షోకేస్ లాగా పెట్టాలనిపిస్తుంది. ఏమంటారు? ఎస్, వాట్సాప్ చేసేయండి, మీ మెసేజెస్ చదివేస్తాను. వాట్సాప్ చేయాల్సినటువంటి నెంబర్ 0402323482. ఎస్, ఒక సాంగ్ వినేసండి, మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి FM రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణం విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. Yes, friends, నిర్మల్ కొయ్య బొమ్మలను ఎప్పుడైనా దగ్గరగా అబ్జర్వ్ చేశారా? అందులో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చిన్న చిన్న బొమ్మల రూపంలో చూపిస్తారు. పక్షులేమిటి, జంతువులు, మనుషుల రూపాలు, ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్, పౌరాణిక పాత్రలు, ఇలా ఎన్నో సబ్జెక్ట్స్ని కొయ్య బొమ్మలుగా తయారు చేస్తారు. అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ వుడ్ కళాకారుడి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఒక పక్షిగా మారచ్చు, ఒక జంతువుగా మారచ్చు, ఒక మనిషి రూపంగా మారచ్చు. అది అసలు స్కిల్ కదా ఫ్రెండ్స్. ఏమంటారు, నిర్మల్ కళలో ఫ్లోరల్ డిజైన్స్, ట్రెడిషనల్ ప్యాటర్న్స్తో పాటు ఇతర కళాశైలుల ప్రభావం కూడా కనిపిస్తుందట. అజంతా ఎల్లోరాల చిత్రకళ ప్రభావము, మొఘల్ మీనియేచర్ స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నిర్మల్ కళలో కనిపిస్తుందని చెప్తారనమాట. కలర్స్ విషయంలో కూడా కాలంతో పాటు వీళ్ళు చేంజ్ అవుతూ వచ్చారనమాట. ఒకప్పుడు న్యాచురల్ కలర్స్ ఎక్కువగా ఉపయోగించేవారు, తర్వాత మోడర్న్ పెయింట్స్ కూడా వచ్చాయి కదా, వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే మనకి కనిపించే నిర్మల్ కొయ్య బొమ్మల్లో బ్రైట్ కలర్స్, స్మూత్ ఫినిషింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. మిషన్లో తయారైనవన్నీ ఆల్మోస్ట్ సేమ్గా కనిపించవచ్చు, కానీ చేతితో చేసిన రెండు బొమ్మలని పక్కన పక్కన పెట్టి చూడండి, చిన్న డిఫరెన్స్ అయినా ఉంటుంది. యాక్చువల్గా అది హ్యాండ్మేడ్ ఆర్ట్ బ్యూటీ. ప్రతి బొమ్మకి తనదైన చిన్న ఐడెంటిటీ ఉంటుంది. ఎస్, అంటే మిషన్ మేడ్లో ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తాము, యాక్యురేట్గా ప్రతి బొమ్మ అలాగే వస్తుంది. కానీ ఇలా చేత్తో చేసిన బొమ్మల్లో ఏంటంటే ఖచ్చితంగా ఒక్క సేమ్ పక్షి రెండోసారి చెక్కినప్పుడు ఎంతో కొంత డిఫరెన్స్.

ఫ్రెండ్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే కళాకారుడి గొప్పతనం కూడా. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బో తో జీవితం రంగులమయం. Yes friends, ఒక చిన్న డౌట్ ని క్లియర్ చేసుకుందాం. నిర్మల్ కొయ్య బొమ్మలు అంటున్నాం, నిర్మల్ పెయింటింగ్స్ అంటున్నాం, రెండు ఒకటేనా? నో, నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. ఆర్టిస్టిక్ ట్రెడిషన్ మాత్రం రిలేటెడ్ చేసుకోవచ్చు అనమాట, కానీ ఎగ్జాక్ట్గా సేమ్ కాదు. కొయ్య బొమ్మల తయారీలో లైట్ వెయిట్గా ఉండే పొనికి చెక్కకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందన్నమాట. నిర్మల్ పెయింటింగ్స్లో మాత్రము డిఫరెంట్ సర్ఫేసెస్, వుడెన్ ప్యానెల్స్ మీద బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ అనేది కనిపిస్తుంది మనకు. ఎస్పెషలీ డార్క్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డెన్ డీటెయిలింగ్తో కనిపించే నిర్మల్ పెయింటింగ్స్ అసలు చాలా ఫేమస్. రామాయణం, మహాభారత సీన్స్, బర్డ్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్, నేచర్, ల్యాండ్స్కేప్స్, ఇలా ఎన్నో థీమ్స్ని పెయింటింగ్స్లో చూపిస్తారు. ఇక్కడే నిర్మల్ కళ ఎంత పెద్దదో అర్థమవుతోంది. కొయ్య బొమ్మల దగ్గరే ఆగిపోలేదు. పెయింటింగ్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, ట్రేస్, బాక్సెస్, బౌల్స్, డెకరేటివ్ ఆర్టికల్స్, ఇలా ఒక కంప్లీట్ ఫ్యామిలీలా డెవలప్ అయిందన్నమాట. అందుకే నిర్మల్ అనేది కేవలం ఒక ప్లేస్ నేమ్ మాత్రమే కాదు, కళల ప్రపంచంలోనే ఒక ఐడెంటిటీ, ఒక ఊరి పేరు, అక్కడి కళాకారుల చేతుల్లో ఒక బ్రాండ్గా మారింది. అంటే అసలు నిజంగా మన తెలంగాణకి అదొక ప్రౌడ్ విషయం అనమాట. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చంద్ర, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೀರು ಇಂಟರ್ನಾರು ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾ ಹೆಡ್ಜ್ ತೆಲಂಗಾಣ. ವಿತ್ ಮೀ ಆರ್ಜೆ ಚಂದನ, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, మనం నిర్మల కొయ్య బొమ్మలకున్న ఒక వెరీ ఇంపార్టెంట్ రికగ్నైజేషన్ గురించి మాట్లాడుకోవాల్సిందే. అది జిఐ ట్యాగ్. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని. సింపుల్గా చెప్పాలంటే, ఒక పర్టిక్యులర్ ప్రోడక్ట్కి ఒక ప్రాంతంలో స్పెషల్ కనెక్షన్, రిప్యుటేషన్, ట్రెడిషన్ ఉన్నప్పుడు దానికి జియోగ్రాఫికల్ ఐడెంటిటీగా రికగ్నైజేషన్ ఇవ్వడం అన్నమాట. మన నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్ అనే అఫీషియల్ జిఐ కేటగిరీ కోసం 16th April 2007 అప్లికేషన్ ఫైల్ చేశారు. అప్లికెంట్ ఎవరో తెలుసా? నిర్మల్ టాయ్ అండ్ ఆర్ట్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అన్నమాట. తర్వాత 22nd April 2008 జిఐ సర్టిఫికేట్ వచ్చింది. అంటే మన నిర్మల్ కొయ్య బొమ్మలు లోకల్ మార్కెట్స్లో కనిపించే ఇండియన్ క్రాఫ్ట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, వాటికి అఫీషియల్లీ రికగ్నైజ్డ్ జియోగ్రాఫికల్ ఐడెంటిటీ ఉంటుందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిర్మల్ కొయ్య బొమ్మలతో పాటు నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ ఫర్నిచర్ కూడా జిఐ రికగ్నైజేషన్ పొందాయన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రాంతం పేరు అక్కడి కొయ్య బొమ్మలతో, పెయింటింగ్స్తో, ఫర్నిచర్తో ఇలా కళల ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబడడం ఎంత గొప్ప విషయం. అందుకే నిర్మల్ కొయ్య బొమ్మను చూసినప్పుడు నైస్ హ్యాండిక్రాఫ్ట్ అని మాత్రమే అనుకోకండి. అది తెలంగాణ నుంచి వచ్చిన ఒక రికగ్నైజ్డ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే కంపల్సరీ. ఇట్స్ ఆర్ ప్రైడ్, తెలంగాణ గర్వంగా చెప్పుకోదగ్గట్టు అంటి ఒక విషయం అన్నమాట. ఏమంటారు? ఎస్, వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ తెలంగాణ. విత్ మీ ఆర్జే చంద్ర, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz తెలంగాణం విత్ మీ ఆర్జే చందన. రెయిన్బో తో జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, చివరిగా ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో పిల్లల దగ్గర ఎన్నో మోడర్న్ ప్లేథింగ్స్ ఉన్నాయి కదా, రిమోట్ కంట్రోల్, బ్యాటరీ, లైట్స్, సౌండ్స్, స్క్రీన్స్. టెక్నాలజీలో ఎవ్రీథింగ్ టెక్నాలజీతో కనెక్టెడ్గా ఉన్నాయి కదా. కానీ ఒక్క నిర్మల్ కొయ్య బొమ్మ చేతిలోకి తీసుకుంటే దాని కనెక్షన్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే దాని వెనకాల ఒక మెషిన్ మాత్రమే లేదు, చెక్కను సెలెక్ట్ చేసిన కళాకారుడు ఉన్నాడు, దానికి షేప్ ఇచ్చిన చేతులున్నాయి, సర్ఫేస్ని స్మూత్ చేసిన పేషెన్స్ ఉంది, కలర్ వేసిన ఆర్టిస్ట్ క్రియేటివిటీ ఉంది, ముఖ్యంగా జనరేషన్స్ నుంచి వస్తున్న నాలెడ్జ్ ఉంది. అందుకే ఫ్రెండ్స్, నిర్మల్ కొయ్యబొమ్మ అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది ఒక కళాకారుడి టైం, ఒక ఫ్యామిలీ స్కిల్, ఒక ప్రాంతం ఐడెంటిటీ, మన తెలంగాణ కల్చర్ హెరిటేజ్. నెక్స్ట్ టైం మీరు నిర్మల్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక కొయ్యబొమ్మను జస్ట్ షాపింగ్ ఐటెంలా చూడకండి, ఒక్కసారిగా దగ్గరగా చూడండి, అది ఎలా తయారు చేస్తారు అని అక్కడి కళాకారులతో మాట్లాడండి. పాసిబుల్ అయితే ఒక జెన్యున్ హ్యాండ్మేడ్ నిర్మల్ కొయ్య బొమ్మను తీసుకోండి, మన ఇంటికి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ పీస్ వస్తుంది, ఒక కళాకారుడికి సపోర్ట్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా వందల సంవత్సరాలుగా వస్తున్న తెలంగాణ కళ ఇంకో జనరేషన్ వరకు వెళ్ళడానికి మన వంతు చిన్న సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. అందుకే ఫ్రెండ్స్, మన నిర్మల్ కొయ్య బొమ్మల గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పాలి, అది మన బాధ్యతగా మనం భావించాలి, మన తెలంగాణ గొప్పతనాన్ని మనమే చాటి చెప్పుకోవాలి. ఏమంటారు? ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz తెలంగాణ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome to Rim Jim Hyderabad. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చందన. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్ ఫ్రెండ్స్, హైదరాబాద్ వెదర్ గురించి

ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ బయటకు వచ్చిందనమాట. మనలో చాలామంది వెదర్ ఫోర్కాస్ట్ చూసి అబ్బా వీళ్ళు రెయిన్ వస్తుంది అంటారు, అస్సలు వస్తుందా రాదా అని డౌట్ పడుతుంటాం కదా. కానీ రీసెంట్గా వచ్చిన ఒక 43-year స్టడీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తోందనమాట. 1981 నుంచి హైదరాబాద్ తెలంగాణలో రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ని అనాలిసిస్ చేస్తే డిస్ట్రిక్ట్స్తో పోల్చితే హైదరాబాద్లో వెదర్ ఫోర్కాస్ట్ ఎక్కువగా అక్యురేట్గా ఉన్నాయని స్టడీలో కనిపించిందనమాట. దానికి ఒక రీజన్ కూడా ఉంది. సిటీలో వెదర్ అబ్జర్వేషన్స్, డాటా కలెక్షన్ పాయింట్స్ కంపారిటివ్లీ ఎక్కువగా ఉండడం వల్ల హైదరాబాద్ వెదర్ని ప్రిడిక్ట్ చేయడానికి బెటర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉందట. యాక్చువల్గా ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ అంటే అంబ్రిల్లా తీసుకెళ్ళవద్దా అనే విషయం మాత్రం కాదు ఫ్రెండ్స్. ఆఫీస్కి ఎప్పుడు బయలుదేరాలి, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, హెవీ రెయిన్ ఉంటే ట్రావెల్ ప్లాన్ ఏమైనా చేంజ్ చేసుకుందామా, ఇలా మన డైలీ ప్లానింగ్లో కూడా వెదర్ అప్డేట్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ టైం ఫోన్లో రెయిన్ అలర్ట్ కనిపిస్తే హే ఏమవుతుందిలే వీళ్ళు ఇట్లానే చెప్తారు రెయిన్ ఏం రాదు అని కంప్లీట్గా ఇగ్నోర్ చేయకుండా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎస్పెషలీ హైదరాబాద్ మాన్సూన్లో చిన్న వెదర్ అప్డేట్ కూడా మనకు పెద్ద ట్రాఫిక్ హెడేక్ నుంచి మనని సేవ్ చేస్తుంది కదా. ఏమంటారు? ఎస్, వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz రెమ్ జెమ్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే చిన్న. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు FM Rainbow 101.9 MHz. Rim Jim Hyderabad with me Ajay Chandana. Rainbow తో జీవితం రంగులమయం. Yes, అదన్నమాట సంగతి ఈ రోజు. మన ఏంటి జెన్జి? హలో రెయిన్బో తెలంగాణ, ఇంకా రెమ్జిమ్ హైదరాబాద్. సో నెక్స్ట్ వీక్ వరకు ఇలా ఈ మాటలన్నీ నెమరేసుకుంటూ ఉండండి. ఆఫ్ కోర్స్ యా, ఇంకా ఎంటర్టైన్మెంట్ చాలా ఇస్తూనే ఉంటాము, టన్నులు టన్నులు. సో అప్పటి వరకు సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. నెక్స్ట్ మనకి 9:30 నైరాంగ్ ఉంటుంది. ఎస్, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz. Bye bye, take care.